హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్ర

బంగారము బంగారపు రజను మట్టిలోనే దొరుకుతుంది గనిలో. స్వర్ణకారుడు బాగా తప్తం చేసి మట్టిని వేడి చేసి బంగారాన్ని పుచ్చుకుంటాడు. అలా మీరు బాగా శాస్త్రాన్ని మధించి చేరుకోవలసినటువంటి ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలిగా. మీరు చేసేటటువంటి కర్మల వలన అర్థం వస్తుంది, కామము తీరుతుంది. కానీ మోక్షము రావాలి అంటే జ్ఞానం ఒక్కటే సాధనం. ఆ జ్ఞానము కలగాలి అంటే శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవలసి ఉంటుందిగా. మనకి గురువుగారు నేర్పుతున్నటువంటి శాస్త్రం మనకి మోక్షాన్ని అందించగలిగినటువంటి శాస్త్రం కాదు కదా. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈశ్వరుడు గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఆ భగవంతుడే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలో ఇన్ని వికారములతో కూడిన సంఘాతంగా ఈ శరీరాన్ని తయారు చేశాడు. ఋతుమంతమైనటువంటి ఈ శరీరంలో ఉండి దీన్ని సాధనంగా వాడుకుని ఇది పడిపోయే లోపల మళ్ళీ ఇలాంటి శరీరంలోకి రావలసిన అవసరం లేని స్థితిని పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు నారాయణుని యందు ప్రవేశించాలి. తప్ప మనం ఇటువంటి చదువులు చదువుకుని ఇలా జీవితాన్ని వృధా చేసుకుని రాక్షస కార్యక్రమాల్లో తిరిగితే దాని వలన మనం పొందేటటువంటి లబ్ధి ఏముంటుంది? మళ్ళీ తిరిగి హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాం. అందుకని నా మాట వినండి, భక్తి ఒక్కటే మనిషిని జ్ఞానం వైపుకి తీసుకెళ్లగలిగిన సాధనం. అంతటా నిండి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువే. కాబట్టి మనం ఆయన్ని స్తోత్రం చేద్దాం, మనందరం కలిసి ఆయన్ని కీర్తిద్దాం రండి అన్నాడు. పిల్లలందరూ కలిసి భగవన్నామం భగవద్భజన మొదలుపెట్టారు. గురువులు వచ్చి చూశారు, అమ్మ బాబోయ్ వీడికేదో నేర్పుదాం అనుకుంటే మిగిలిన పిల్లలకు కూడా విష్ణు భక్తి నేర్పుతున్నాడని భయపడి ఆ పిల్లవాడిని హిరణ్యకశిపుడి దగ్గర ప్రవేశపెట్టారు. నాయన నీ కొడుక్కి మేమేదో పాఠాలు నేర్పగలము అనుకుని ఆశపడ్డాం, కానీ నీ కొడుక్కి మేము పాఠాలు నేర్పడం ఏమో కానీ వాడు మిగిలిన పిల్లల్ని పాడు చేసేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పిల్లవాడు తులసివనంలో గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు. నిజానికి ఆయన గంజాయి వనంలో తులసి మొక్క. కాబట్టి ఈ పిల్లవాడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నారు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది, సహజం కదండి మరి రాదు. ఆయన హిరణ్యకశిపుడు, ఆగ్రహం రాక ఏమొస్తుంది? ఆయన అన్నాడు, అంతటా ఉన్నటువంటి వాణ్ణి నేనే, అందరినీ శాసించేవాణ్ణి నేనే. నువ్వు తెల్లవారి లేస్తే చూస్తున్నావు వాయువు కూడా నా అనుమతి లేకుండా గట్టిగా వీచడానికి భయపడతాడు, సూర్యుడు నా అనుమతి లేకుండా గట్టిగా ప్రకాశించాడు, దిక్పాలకులందరినీ శాసిస్తున్నాను. విష్ణు అన్నవాడు అసలు ఎప్పటి నుంచో నేను యుద్ధం చేద్దాము అని చూస్తే కనపడకుండా అదృశ్యమైపోయాడు. అటువంటి విష్ణువు ఉన్నాడు ఉన్నాడు అని నువ్వు అంటున్నావు, లేడు లేడు అని నేను అంటున్నాను. నీకు ఎవరి అండ చూసుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు తెలియదు. గురువులా నీకు నేర్పలేదు, వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనము తగనామ్రోలం. గురువులు చెప్పనటువంటి ఈ విద్య నీకెవరి వల్ల వచ్చింది? నువ్వు ఎవరి అండ చూసుకుని ఇంతగా ప్రగల్భాలు పలుకుతున్నావు? నిన్నెవడు కాపాడతాడనుకుంటున్నావు? ఎవరు చూపించి నీకెవరు ఎవరు నీ వెనకాల బలం ఉన్నాడు అనుకుంటున్నావో నాకు చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, నాన్నగారు నాకు బలం ఏమిటంటే బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండట్టివాడు బలమ సురేంద్ర అన్నాడు. నాకు బలం ఏమిటి? నాకు బలం, నీకు బలం, సమస్త భూతములకు బలం, లోకంలో బలమన్న మాట ఉండడానికి బలం ఎవడో వాడు నాకు బలం నాన్నగారు. తప్ప ఎవడు బలం, ఎవడు బలం అంటారేమిటి? బలం ఇచ్చేవాడు బలమైన వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు తప్ప ఇంకోట్లేదు. ఇప్పుడు ఈ మాట మీరు అడగడానికి మీకు కూడా బలం వాడే, నాకు బలం వాడే, తప్ప ఇంకొకడు లేడు.

కాబట్టి నా మాట నమ్మండి అన్నాడు. అని అయ్యయ్యో నాన్నగారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తోందండి, ఎందుచేత అంటారేమో, మీరు లోకంలో మిగిలిన శత్రువులందరినీ కంటికి బాహ్యంలో కనపడేటటువంటి వాళ్ళందరినీ జయించారు, కానీ లోపల ఉన్నటువంటి ఆరుగురు శత్రువుల్ని మాత్రం మీరు గెలవలేకపోయారు. నిజంగా మీరు కానీ ఆ ఆరుగురు శత్రువుల్ని జయించగలిగి ఉండి ఉంటే మీకు ఇవాళ ఇలా విరోధ భావన, రెండున్నాయనేటటువంటి భావన కలిగి ఉండేటటువంటిది కాదు. ఆ ఆర్గురు శత్రుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో మీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడు ధనవేశ్వర. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్గుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడు ధనవేశ్వర. లోకాలన్నీ గెలిచాను లోకాలన్నీ గెలిచానంటావు, బయట ఉన్నవన్నీ గెలిచావు, నీ లోపల ఉన్న వాటిని గెలవలేకపోయావు. నీ లోపల ఉన్నారు ఆరుగురు శత్రువులు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. ఈ ఆరిటిని నాన్నగారు మీరు గెలవలేకపోతున్నారు. ఈ ఆరుగురు శత్రువుల్ని గెలిచారా, మీకు అసలు శత్రువు అన్నవాడు లోకంలో లేడు అని అర్థమవుతుంది, అందరిలో ఉన్నవాడు ఈశ్వరుడు అని అర్థమవుతుంది. ఆ ఆరుగురిని వదిలేసి మిగిలిన లోకంలో ఉన్న వాళ్ళందరినీ గెలిచానంటున్నారు, అందుకే మీకు ఇంకా రెండు కింద కనపడుతోంది. అసలు మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు జయిస్తే, మీలో ఉన్నటువంటి అరిషడ్వర్గాల్ని జయిస్తే, ఆరుగురు శత్రువుల్ని జయిస్తే, అసలు మీకు శత్రువు అన్నవాడే లేడు. దీన్ని నాన్నగారు మీరు మర్చిపోయారు అన్నాడు. ఆయన వింటాడా, గురై నీకు అండ నాకు అండ లోకమంతటికి అండ ఒకడున్నాడని నువ్వు అంటున్నావు, లేడు అని నేను అంటున్నాను. నువ్వు ఉన్నాడు ఉన్నాడు అన్నవాడు ఎక్కడున్నాడు అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, మళ్ళీ అదే మాట అడుగుతున్నారు, ఎక్కడున్నారు అని అడుగుతారేంటి, ఎక్కడ లేడు అని అడగాలి. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెనక్కి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే. ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని చెప్పడం కుదరదు. ఆయన నువ్వు జాగ్రత్తగా నాన్నగారు మీరు దృష్టి పెట్టి చూస్తే, బుద్ధితో పరిశీలిస్తే, ఇందుకలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ్ అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉన్నాడు. ఉన్నది ఆయన ఒక్కడే. ఆయనే ఉంటే మనకి అనేకంగా కనపడుతోంది తప్ప అనేకము లేవు, ఒక్కటే ఉంది. ఆ మట్టితోటే మూకుడు చేశారు, మట్టితోటే గరిట చేశారు, మట్టితోటే ప్రమిద చేశారు. మనకి ప్రమిదలు గరిట్లు మూకుళ్ళు గిన్నెలు కుండలు ఇన్ని కనపడుతున్నాయి, కానీ నామరూపములుగా ఉన్నది నామరూపములు కాదు, యథార్థమునకు ఈశ్వరుడే. ఈశ్వరుడే ఉన్నాడు, జగన్ మిథ్య బ్రహ్మ సత్యం. నాన్నగారు మీకు ఇది తెలియట్లేదు, మీరు నామరూపముల దగ్గర నిలబడిపోతున్నారు మాయ చేత. కాబట్టి ఆయన గురించి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు ఆయన లేని ప్రదేశం లేదు, అంతటా నిండి ఉన్నాడు అన్నారు. ఇప్పుడు ఇది ప్రహ్లాదుడికి పరీక్ష కాదు, మీరు ఇది పట్టుకోవాలి నరసింహోపాఖ్యానంలో. ఇది ప్రహ్లాదుడికి పరీక్ష కాదు, ఈశ్వరుడికి పరీక్ష. ఎందుకో తెలుసా అండి, తన భక్తుడేమంటున్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటున్నాడు, అంతటా ఉన్నాడు అంటున్నాడు. అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదుడంటే ఎక్కడా లేడు అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఎక్కడా లేడు అన్నవాడితో అంతటా ఉన్నాడు అయితే అంటే ఇందులో ఉన్నాడా అంటాడు, లేకపోతే ఇందులో ఉన్నాడా అంటాడు, లేకపోతే ఇందులో ఉన్నాడా అంటాడు, ఏదైనా చూపించవచ్చు. ఈ చూపుడు వేలు దేని మీదకైనా వెళ్ళి నిలబడచ్చు. ఆయన చూపుడు వేలు దేని మీద నిలబడుతుందో దాంట్లోంచి సాకారంగా బయటికి రావాలి. సగుణ నిర్గుణాసాత్ దిధాప్రోక్త మనీషిభి సగుణ రాగిభిః సేవ్య నిర్గుణాతు విరాగిభి అంటారు వ్యాసులవారి దేవి భాగవతంలో. నిర్గుణమై నిరంజనమై అఖిల ప్రపంచంలోనూ కూడా వ్యాపించి ఉన్నటువంటి పదార్థము ఏది ఉన్నదో ఆ పదార్థము ఇప్పుడు ఒక రూపంతో పైకి వచ్చి కనపడాలి. ఇప్పుడు అది ఒక రూపంతో వచ్చి కనపడింది అనుకోండి, ఏ రూపంతో పడితే ఆ రూపంతో రాకూడదు, ఎందుకని ఆయనకి వరాలున్నాయి. అవి సామాన్యమైనటువంటి వరాలేం కాదు, గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములో కాధీశయిప్పించవే. వీటికి అన్నిటికీ మినహాయింపుగా రావాలి, వచ్చి హిరణ్యకశిపుణ్ణి మట్టు పెట్టాలి. కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటున్నాడు, ఎక్కడా లేడు అని హిరణ్యకశిపుడు అంటున్నాడు.

ఇప్పుడు హిరణ్యకశిపుడి చూపుడు వేలు ఎక్కడకొచ్చాగుతుందో అక్కడి నుంచి బయటికి రావాలి భగవంతుడు. కాబట్టి ఇప్పుడు ముందెవరు సిద్ధపడ్డారట? ఆయన వచ్చేయడం కోసమని ఈ బ్రహ్మాండమంతటా ఒక ఆకృతిని ధరించి సిద్ధంగా ఉన్నట్ట. చూపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలని. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఇందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున, అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటున్నాడు, లేడు అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఈ సమస్త బ్రహ్మాండము ఒక పెద్ద నారసింహం అయిపోయింది. ఇప్పుడు చూపుడు వేలు ఎక్కడ పెడతాడో అక్కడి నుంచి ఆ నృసింహాకృతి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు బ్రహ్మాండముగా లేదు, బ్రహ్మాండమే ఒక నృసింహాకృతిని పొందిందిట. ఇది పోతన గారి యొక్క దర్శనం, మహానుభావుడిది. కాబట్టి ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబున, జంగమములు స్థావరములు అంతా కూడా ఒక పెద్ద నరసింహస్వామి యొక్క ఆకృతితో ఉంది. వేలెక్కడ పెడతాడో అక్కడి నుంచి అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆయన ఒక స్తంభాన్ని చూపించాడు, హిరణ్యకశిపుడు ఇందులో ఉన్నాడా అన్నాడు. ప్రహ్లాదుడు నవ్వన్నాడు, అందులో అంటే ఏమిటి, ఇందులోనైనా ఉన్నాడన్నాడు. అయితే బయటికి రమ్మను అని కత్తి పట్టుకుని గబగబా సింహాసనం నుంచి కిందకి దిగొచ్చి తన అరిచేతితో ఒక్కసారి ఆ స్తంభం మీద కొట్టాడు. అంతే, దిక్కులు పిక్కటిల్లేటటువంటి ఒక భయంకరమైనటువంటి ధ్వని వచ్చి ఈ భూమిని మోసేటటువంటి 8 దిగ్గజములు ఉలిక్కి పడ్డాయిట. సమాధినిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారు. దశ దిశలు వ్యాపించేటట్టుగా ఒక గొప్ప తేజస్సు అందులోంచి ప్రకాశించింది. స్తంభం బద్దలై అందులోంచి ఒక పెద్ద నారసింహం బయటకు వచ్చింది. పైకి సింహస్వరూపం, కింద మనిషి స్వరూపం, నడుము పట్టుకుంటే పిడికిటితో పట్టుకోవడానికి వీలైనంత సన్నని నడుము, దానికి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద వడ్డాణం, దానికి ఉన్నటువంటి చిరుగంటలు, ఆ గంటలు మోగుతున్నాయి, కట్టుకున్నటువంటి గొప్ప పట్టుపుట్టం, కొండచెరియ లాంటి విశాలమైనటువంటి వక్షస్థలం, 3 గీతలతో ఉన్నటువంటి కంబుకంఠం, శిలలు ఎలా ఉంటాయో అటువంటి గొప్ప గొప్ప గండశైలముల వంటి బుగ్గలు, కానీ నునుపుదేరి లావణ్యంతో ప్రకాశిస్తున్నాయి. విశాలమైనటువంటి పాలభాగం, దాని మీద నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటం, అనేకమైనటువంటి బాహువులు, శంఖ చక్ర గదా పద్మ తోమరము శూలము మొదలైనటువంటి ఆయుధాలు పట్టుకుని ఉన్నాడు మహానుభావుడు. భుజకీర్తులు పెట్టుకున్నాడు, కేయూరములు పెట్టుకున్నాడు, కంకణములు పెట్టుకున్నాడు, పాదములకు పెట్టుకున్నటువంటి అందెలు గొప్ప ధ్వని చేస్తున్నాయి, చేతిలో గద పట్టుకున్నాడు, పైన పెద్ద జూలు, సింహం యొక్క ముఖం, ఇలా నోరు తెరిచి చూస్తే నాలుక బయటికి పెద్ద త్రాచుపాం వేలాడినట్టు వేట్లాడుతోంది. ఆ కోరల యొక్క కాంతుల చేత దిక్కులు తెలియట్లేదు. ఆయన జూలు ఇలా విదిలిస్తే ఆ జూలు కొట్టుకుని పైన ఆకాశంలో వెడుతున్నటువంటి దేవతల యొక్క విమానాలు గతులు తప్పుతున్నాయి. ఆయన నాసికారంధ్రముల వంక చూస్తే మందర పర్వతము యొక్క గుహలా అన్నట్టుగా ఉన్నాయి. ఆ నోరు తెరిచి చూసినప్పుడు ఆ దంష్ట్రలు, ఆ దంతములు, ఆ నాలుక పెద్ద పర్వత గుహలా ఉంది. అటువంటి శరీరంతో పైకొచ్చి హిరణ్యకశిపుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంతమందిలో పరువు పోతుందని ఆయనతో యుద్ధం మొదలుపెట్టాడు. గదతో ప్రహారం చేశాడు. ఆయన ఉగ్ర నరసింహం అయ్యారు. ఎక్కడ లేని కోపం వచ్చింది. వచ్చి పిడికిటితో పట్టుకున్నారు, ఆ పంజాతో పట్టుకున్నారు. పట్టుకుని సింహం ఏనుగుని ఈడ్చినట్టుగా ఈడ్చి తీసుకెళ్లారు. గాలిన్ కుంభిని, అగ్ని అంబువుల, ఆకాశస్థలిన్ దిక్కులన్, రేలన్ ఘస్రములన్, తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిచ్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్. ఇది కదా ఆయన వరాలు. ఆకాశంలో చచ్చిపోకూడదు, నేల మీద చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న దాంతో చచ్చిపోకూడదు, ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు, మనిషి చేతిలో చచ్చిపోకూడదు, మృగం చేతిలో చచ్చిపోకూడదు, పగలు కాదు రాత్రి కాదు, అసుర సంధ్య వేళ చతుర్దశి తిథి ఉండగా ఇవాళ అసుర సంధ్య వేళలో ఆవిర్భవించింది నరసింహావతారం. అసుర సంధ్య వేళ ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తన తొడల మీద, ప్రాణం ఉన్నవి కావు, ప్రాణం లేనివి కావు, కొడవళ్ళ లాంటి పెద్ద పెద్ద మిలితిరిగినటువంటి గోళ్ళు, మనిషి కాదు, మృగం కాదు, సింహం, కింద కాదు, పైన కాదు, తొడల మీద పెట్టుకున్నారు. పెట్టుకు

0: ని తీసుకొచ్చి పడుకోబెడితే ఆయన నోరు విప్పి పెద్ద గర్జన చేసి వాడి వంక ఇలా చూస్తే ఆయన దంష్ట్రల యొక్క కాంతులు చూసి కళ్ళు అదిరిపోయేట హిరణ్యకశిపుడికి. కళ్ళు కనపడ్డం మానేసి ఆ తొడల మీద పడుకోబెట్టుకుంటే నిస్తేజుడైపోయాడు ఆయన యొక్క రౌద్రస్వరూపాన్ని చూసి. ఆ నోరు తెరిచి కొడవళ్ళ లాంటి తన గోళ్ళు వాడి పొట్టలో దింపి ఆ పొట్ట చీల్చి ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని ఆ ప్రేగులు ఆ లోపల ఉండేటటువంటి కండరములన్నింటినీ తన దంష్టల మధ్య పెట్టి కొరికేశారు. కొరికేసి ఆ నెత్తురంతా మీద పోసేసుకుని ఆ జూలంతా నెత్తిటితో తడిసిపోయి ఒళ్ళంతా నెత్తిటితో తడిసిపోతే ఆ చేతిలో ఉన్న ఆయుధాలతో కొన్ని వేల మంది రాక్షసుల్ని సంహరించి భయంకరమైన స్వరూపంతో ఆ నెత్తుటితో కూడిన నోటితో ప్రళయకాలంలో రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపంతో మహానుభావుడు లేచి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పెటిల్లు పెటిల్లు మన ధనిలు వస్తుండగా సింహాసనంలో కూర్చుని చూస్తే బ్రహ్మాది దేవతలు కూడా వణికిపోయి లేచి నిలబడ్డారు. ఎన్నడూ చూడలేదు ఇటువంటి స్వరూపాన్ని. ఏమి ఉగ్రనారసింహం, చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు, రుద్రుడు చేశాడు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య పితృదేవతలు స్తోత్రం చేశారు, ఆగ్రహం చల్లారలేదు, ఊగిపోతున్నారు కోపంతో. అటువంటి సమయంలో లక్ష్మీదేవిని పిలిచి అమ్మా నువ్వు వెళ్ళి ఆయన్ని అనునయించమ్మా అన్నారు. నిత్యానపాయని అని బిరుదగలిగినటువంటి లక్ష్మీదేవి నరసింహావతారంలో భయపడిపోయింది. పూర్ణచంద్ర బింబం లాంటి మొహం తెలుసు, కానీ ఇంత ప్రళయకాల రుద్రుల్లా ఉండేటటువంటి ముఖంతో నేను నా భర్తను ఎన్నడూ చూడలేదు, నేను సమీపించలేనంది. అప్పుడు ప్రహ్లాదుణ్ణి పిలిచి అన్నారు, ఆ స్వరూపాన్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు, ఉగ్ర నరసింహం కింద ఉన్నారు, స్వామిని ప్రశాంత చిత్తుణ్ణి చేయమన్నారు. అంటే అప్పుడు చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు గబగబా దగ్గరికి వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ భక్తుణ్ణి చూసినటువంటి స్వామి ప్రశాంత చిత్తులై పరమ సంతోషంతో ఒక్కసారి తలమించి చెయ్యి పెట్టి వీపు వరకు నిమిరారు. ఆయన హస్తస్పర్శ తగలగానే ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం ఆవిర్భవించింది. బ్రహ్మజ్ఞానం కలిగి ఆయన అన్నాడు, మహానుభావ నా జన్మ ఎటువంటిది, దైత్యకులంలో జన్మించాను, ఒక రాక్షసుడు కడుపున పుట్టాను, నిరంతరము నువ్వు లేవని ద్వేషించిన వాడి కొడుకుని, అటువంటి నన్ను ఇంత ప్రేమగా దగ్గరికి పిలిచి తలమించి వీపు నిమిరి నన్ను నీ తొడ మీద కూర్చోపెట్టుకుంటున్నావు, పైకి నువ్వు ఎంత కఠినమైన రూపంతో ఉన్నావో లోపల నువ్వంత వెన్నపూసలా ఉన్నావు, ఈ బ్రహ్మాది దేవతలు నిన్ను చూసి భయపడతారేమో, నేను మాత్రం నిన్ను చూసి భయపడను. ఎందుకో తెలుసా, నీకన్నా భయంకరమైనది ఒకటి నాకు తెలుసు, దాని ముందు నీ రూపం ఎంతన్నాడు. ఆశ్చర్యపోయారు నరసింహస్వామి, నాకన్నా భయంకరమైనదా? అవును స్వామి, సంసారము నీకన్నా భయంకరమైన రూపం కలిగింది, దాని ముందు ఈ రూపం ఎంత? నాకు భయం లేదు, సంసారం అనే సముద్రంలో పడిపోయిన వాణ్ణి ఉద్ధరించగలిగినటువంటి దయాళువువి నువ్వు, నిన్ను స్తోత్రం చేసిన వాళ్ళని, నీ యందు భక్తి కలిగినటువంటి వాళ్ళని నిరంతరం కాపాడేటటువంటి స్వభావం ఉన్నవాడివి, ఇన్ని అకృత్యములు చేసినా నువ్వు నా తండ్రిని ఇబ్బంది పెట్టకుండా ఇన్నాళ్లకి కడతీర్చావు. స్వామి నేను నిన్ను కోరుకునే వరం ఒక్కటే, తెలిసో తెలియకో బతికున్నాళ్ళు నిన్ను అధిక్షేపించినటువంటి నా తండ్రి హిరణ్యకశిపుడికి ఉత్తమగతుల్ని కల్పించు, ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధమైనటువంటి స్థితిని పొందేటట్టుగా నీవు అనుగ్రహించు అన్నారు. ఆయన అన్నారు, ఏనాడు నా తొడల మీద పడుకోబెట్టుకున్నాను, ఏనాడు అతని చూపులతో నా చూపులు కలిపి చూశాను, ఏనాడు నా గోళ్లతో అతని శరీరాన్ని చీల్చాను, ఏనాడు అతని కంఠనాళాలు కండరములు నవిలేను, ఏనాడా ప్రేగులు మెళ్ళో వేసుకున్నాను, ఏనాడా రుధిర ధారలతో అభిషేకం నన్ను నేను చేసుకున్నాను, ఆనాడే ఉత్తమగతులు పొందాడు, ఆనాడే అతని పాపాలన్నీ పటాపంచలైపోయి ఇప్పుడు నీ తండ్రికి ప్రేత సంస్కారం చేసి అంత్యష్టి సంస్కారాన్ని పూర్తి చేయి. నాయన ప్రహ్లాద, నువ్వు నా నువ్వంటే నాకు విశేషమైనటువంటి అభిమానం, ఇక్కడ నువ్వు పూర్ణాయుద్ధాయంతో ఈ రాజ్యమును పరిపాలించి తదనంతరము దుర్నిరీక్షమైనటువంటి నా యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు పొందుతావు. ఈ నరసింహస్వామి వారి యొక్క ఆఖ్యానాన్ని ఎవరు వింటారో, ఎవరు ప్రసన్న మనస్కులై పరమశాంతమూర్తి అయి లక్ష్మీ సహితుడై ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి ఆ నరసింహస్వరూపానికి నమస్కారం చేస్తారో, అటువంటి వారికి
1: అపమృత్యు దోషం పోతుంది. ఒకవేళ మృత్యువు తరువుకు వస్తున్నా సరే పోతుంది. షట్కాలముల యందు నరసింహస్వామికి దర్శనము పూజ. అసుర సంధ్య వేళలో శివాలయానికి ఒక్కదానికే దర్శనం, కానీ

ఒక్క నరసింహస్వామి మాత్రం ఆ అసుర సంధ్య వేళలో కూడా నరసింహస్వామి దర్శనం చేస్తారు. అంతటి మహానుభావుడు. ప్రత్యేకించి శంకర భగవత్పాదాచార్య స్వామిని రెండు మాటలు రక్షించినటువంటి అవతారం నరసింహస్వామి అవతారం. మహానుభావుడు ఒకానొకప్పుడు పరకాయ ప్రవేశం చేసి ఉభయభారతి అడిగిందని కామ విద్యలోని మెళకువలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజు శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే రెండు చేతులు కాలిపోయాయి. అప్పుడు పద్మపాదాచార్యుల వారు వెళ్ళి స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు తిరిగి వచ్చి మళ్ళీ తన శరీరంలోకి తాను వెడదామనుకున్నారు. కానీ అప్పటికే కట్టెల మీద పెట్టి కాల్చేస్తున్నారు. ఆ శరీరంలోకి ఇక శంకరులు రాకుండా రాజు శరీరంలో ఉండిపోవాలని. అటువంటప్పుడు మహానుభావుడు శంకర భగవత్పాదులు రాజు శరీరంలో నిలబడి తన శరీరం కోసం నరసింహస్వామిని ప్రార్థన చేశారు. లక్ష్మీ నృసింహమ మదేహి కరావలంబం నా చేతులిమ్మని. అంతే, శంకరాచార్య స్వామి వారి శరీరం కాలిపోయిన చేతులు మళ్లీ వస్తే అందులోకి ప్రవేశించారు. ఆ చేతితోనే శంకర భగవత్పాదులు చిన్ముద్ర పట్టి మనందరినీ ఉద్ధరించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనకిచ్చారు. అదే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వత సానువుల మీద కూర్చునుండగా ఒక కాపాలికుడు అయ్యా మీ శిరస్సు కావాలని అడిగాడు. ఈ దేహానికి సంబంధించిన శిరస్సు నీకు పనికొస్తే అంతకన్నా ఏముంది, తప్పకుండా ఇచ్చేస్తాను తీసుకో, కానీ నా శరీరాన్ని పడగొట్టినప్పుడు నా శిష్యులు ఒప్పుకోరు, ఎందుకంటే నేను ఇందులో ఉంటే వాళ్ళకు ఉపయోగం. నా శిష్యులు నా నుంచి దూరంగా ఉండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా తలకాయ కోసుకు పట్టుకుపోమన్నారు. ఆయన ఒక్కరు ధ్యానం చేసుకుంటున్నారు. నలుగురు శిష్యులు పాతాళగంగలో స్నానానికి వెళ్ళారు కృష్ణానదిలో. శంకరులు ధ్యానంలో ఉన్నారు. కాపాలికుడు వచ్చి కత్తి పైకెత్తి ఆయన తలకాయ కోసేద్దామని సిద్ధపడుతున్నాడు. పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించింది, గురువు గారికి ఏదో ప్రమాదం వస్తోంది అనుకున్నారు. ఒక్కసారి నరసింహ మంత్రోపాసన చేశారు. అంతే ఆయన్ని నరసింహుడు ఆవహించాడు. ఒక్కసారి ఆ శ్రీశైల పర్వత సానువుల మీదకి దూకి గోళ్లు విప్పి పంజాతో ఆ కాపాలికుణ్ణి పట్టుకుని చీల్చి సంహరించి శంకర భగవత్పాదుల్ని రక్షిస్తే శంకరాచార్యుల వారు వేరొకసారి నరసింహ స్తోత్రం చేశారు శ్రీశైల పర్వత సానువుల మీద. శంకర భగవత్పాదుల్ని రెండు మాటలు రక్షించినటువంటి అవతారం నరసింహావతారం. వేదాంత దేశికులని మహానుభావులు, సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదాంకితులు. అటువంటి వారు నరసింహస్వామి వారి దర్శనం కోసం ప్రయత్నిస్తే ఆయనకి నరసింహస్వామి వారి యొక్క దర్శనం కలగలేదు. కలగనప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక గిరిజనుడు అడవిలో తిరిగేవాడు, స్వామి మీరు దేనికోసం ఇక్కడ కూర్చుని ఇలా జపం చేస్తున్నారన్నాడు. ఏమీ లేదయా, నేను నరసింహస్వామి కోసం జపం చేస్తున్నానన్నారు. నరసింహస్వామి కోసం జపం ఎందుకు స్వామి, ఎలా ఉంటాడో చెప్పండి, నేను తీసుకొస్తాను, ఈ అడవిలో నాకు తెలియనివి లేవన్నారు. పైన సింహాకృతి ఉంటుంది, కింద మనిషిగా ఉంటాడన్నారు. నేను వెతికి పట్టుకొస్తాను కదా, రేపు పొద్దుటికల్లా మీ దగ్గరికి తీసుకొస్తానన్నాడు. అంతటా వెతికాడు, అడవిలో కనపడలేదు. తనకి కనపడలేదన్న ఆక్రోశంతో ఆ కోయవాడు, ఆ గిరిజనుడు ఉరిపోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నరసింహస్వామి కనబడ్డారు. ఇన్నాళ్ళు కనపడకుండా ఎక్కడికి పోయావే జంతువా అని తీగలు తీసుకొచ్చి కట్టేసి నరసింహస్వామిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇదిగో స్వామి తీసుకొచ్చాను చూడండి నరసింహస్వామిని అన్నారు. ఆయనకి కనపడలేదు, ఈయనకి కనపడుతున్నాడు. భక్తికి వశుడయ్యారు. నీకు ఒకనొకప్పుడు నిన్ను అనుగ్రహిస్తానని వరం ఇచ్చారు. పద్మపాదాచార్యుల వారికి నరసింహస్వామి వారి అనుగ్రహం అలా కలిగింది. కాబట్టి వేదాంత దేశికులకి నరసింహస్వామి అనుగ్రహం కలిగింది. మహానుభావుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ నరసింహస్వామిని తలుచుకుంటే చాలు, ఒక నమస్కారం చేస్తే చాలు, పొంగిపోతాడు. ఉగ్ర నరసింహం అంటారు, ఇప్పుడు ఉగ్ర నరసింహం కాదు, ఆయన శాంతమూర్తి. ఎంత శాంతమూర్తి అంటే రెండు చేతులెత్తి ఇలా నమస్కరిస్తే చాలు. అంతటి ఉగ్ర తేజస్సుతో వచ్చినవాడు, అంత శాంతించినవాడు కాబట్టి గంధాన్ని అనులేపనం చేస్తే ఆయన పొంగిపోతారు, చల్లగా ఉంటుంది కాబట్టి ఆ గంధం తీసి స్వామికి అనులేపనం చేస్తే ఎంతో సంతోషిస్తారట. ఈరోజు నృసింహ జయంతి. చాలా వివరంగా నేను దీని గురించి ప్రస్తావన చేయకపోయినా ఒక్కసారి ఆ నరసింహస్వామి వారి అవతార ఆవిర్భావ విశేషాన్ని ఇవాల్టి రోజున మనం ప్రస్తావన చేసుకుంటే మనం ధన్యులం అవుతామని, ఒక్కసారి ఆ ప్రహ్లాదుని యొక్క వైభవాన్ని స్మరణ చేసుకున్న వాళ్ళం అవుతామని ఈ ప్రత్యేక ప్రసంగం చేయడం జరిగింది. కాబట్టి మనం సాయంకాలం మళ్ళీ శ్రీరామాయణ ప్రసంగంలో కలుసుకుందాం. ఈ కార్యక్రమం అయిపోయాక మీ అందరూ ఇప్పుడు మానసికంగా ఒక్కసారి నరసింహస్వామి వైభవాన్ని అనుభవించారు కాబట్టి ఇదే సంతోషంతో మళ్ళీ ఒక్క 10 నిమిషాలు గంధం తీసి బయలుదేరండి. కాబట్టి ఈ ఆనందంతో తీసేటటువంటి స్థితి వేరు. కాబట్టి ఒక్కసారి గంధాన్ని తీసి స్వామి అనులేపనానికి ఇచ్చి చక్కగా అందరం బయలుదేరదాం. సాయంకాలం చందన చర్చితుడైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని పొంది

0: FM 90.4 పరంపరాగత రకాల సేకరణ వర్ణన పెంపుదల వేల ఏళ్ల నుంచి స్థానిక పరిస్థితుల్లో వర్ధిల్లే పంట విత్తనాలని ఎంచుకుని రైతులు పరిరక్షించారు. కానీ గత చాలా దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు విత్తనాల మార్కెట్ ని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు గుప్పెట్ల పెట్టుకొనిచ్చాయి. స్వదేశీ రకాలు వాటిని పెంచడాన్ని గురించిన పరిజ్ఞానపు నష్టం సమాజానికి ఒక బెదిరింపు. ఒకప్పుడు రైతులకి విత్తనాలని ఎంచుకొనడానికి, నిల్వ చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడు విత్తనాల కంపెనీల్లో దొరికే కొన్ని వాణిజ్య రకాల విత్తనాలని కొనడం తప్ప తరచూ వేరే మార్గం లేకుండా పోయింది. వేగంగా మారుతున్న వాతావరణం వల్ల స్థానికంగా అనుకూలమైన రకాల అవసరం రైతులకు అదివరకటి కన్నా ఇప్పుడు బాగా పెరిగింది.
1: ఒకప్పుడు మేము అధిక దిగుబడినిచ్చే సంకర రకాలని పెంచేవాళ్లం. లాభాలు వచ్చేవి కావు. అకాల వర్షాల వల్ల విత్తనాలు పాడయ్యేవి. అనూహ్యమైన అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వల్ల వచ్చే తెగుళ్లు మొక్కల మీద ప్రభావాన్ని చూపేవి. దానితో ఖర్చు ఎక్కువయ్యేది, లాభాలు దక్కేవి కావు. కాబట్టి ఇప్పుడు పరంపరాగత రకాలతో సేంద్రియ ఆహారాన్ని పండిస్తున్నాము.
0: పరంపరాగత రకాల దిగుబడి తక్కువ అని ఎంతో మంది నమ్ముతున్నా, జీవావరణ సాంకేతిక చిట్కాలని అన్వయిస్తే అవి తరచుగా వాణిజ్య రకాలని మించే చక్కటి ఫలితాలనిస్తాయి. పైగా గ్రామీణ రకాల వల్ల వినియోగదారులు తెలుసుకోవలసిన ఆరోగ్యపరమైన లాభాలెన్నో ఉన్నాయి.
2: మా వెనకటి తరాలను చూస్తే వాళ్ళు ఆరోగ్యంగా 80-90 ఏళ్ల వరకు జీవించేవాళ్ళు. కానీ ఇప్పట్లో మనుషులు ముఖ్యంగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి రకరకాల రోగాలొచ్చి మరణిస్తున్నారు. ప్రస్తుతం పడుచువాళ్లు కూడా అలాంటి జబ్బుల వల్ల చనిపోతున్నారు. దీనికి మన ఆహారం, ఆహార సంస్కృతుల్లో వచ్చిన మార్పే కారణం. ఒకప్పుడు ప్రజలు రసాయనిక ఎరువులు, కీటక నాశనులు లేని తమ స్థానిక పొలాల్లో పండించిన సేంద్రియ ఆహారాన్ని తినేవాళ్లు.
0: జీవావరణ సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారానికి పెరుగుతున్న గిరాకీ వలన నాణ్యమైన స్థానిక రకాల విత్తనాలు రైతుల అందుబాటులోకి రావాలి. పరంపరాగత రకాల సేకరణ, వర్ణన, పెంపుదల కోసం మీరు స్థానిక సంస్థలతో కలిసి పనిచేసే పద్ధతులను నేర్చుకుందాం. ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలో వేల మంది విత్తన స్వచ్ఛంద రక్షణదారులు దేశవాళి వరి, సిరిధాన్యాలు, కూరగాయలు, పప్పులు, నూనె గింజలు, పత్తి విత్తనాలను పదిలపరుస్తూ వారిలో కొందరు చెప్పేది విందాం.
1: కొన్ని రకాల సిరిధాన్యాలు కిడ్నీ సమస్యలని, రక్తహీనతని నయం చేయడంలో తోడ్పడతాయి. వాటిలో ఐరన్, కాల్షియం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సిరిధాన్యాలని సేవిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రకరకాల వంటకాలకి దేశవాళీ వరి రకాలు బాగుంటాయి. అందుకనే ప్రజలు సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. దీనికి మన సంస్కృతిలో బలమైన సంబంధం ఉంది.
0: దేశవాళి రకాలని సేకరించి వాటి విశేషాలన్నీ పూర్తిగా వివరించి విస్తరించి అందుబాటుల్లోకి తేవడానికి వ్యవసాయ జీవావరణంలో గాని, సహజ వ్యవసాయంలో గాని ఆసక్తి ఉన్న స్థానిక సంస్థ సాయాన్ని కోరాలి. అనేక మంది రైతులు స్వచ్ఛందంగా తమ సమయాన్ని, భూమిని వెచ్చించి విత్తనాలని కొద్ది కొద్దిగా పదిలం చేస్తూ స్థానిక రకాలని పరిరక్షిస్తున్నారు. ఏదైనా నిర్దిష్ట ప్రాంతాల్లో జరిగే సమావేశాలు, శిక్షణా శిబిరాల్లో రైతుల నుంచి మీరు ఈ రకాలని సేకరించవచ్చు. లేదా మీరు రైతులని వాళ్ల ఇళ్లలో కలవవచ్చు. అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ల రకాల పట్ల మీకు ఎందుకు ఆసక్తి కలిగిందో వివరించవచ్చు. ఒక విత్తనాల బ్యాంకుగా విత్తనాల సంరక్షకుల నెట్వర్క్లు నిర్వహించే విత్తనాల ఉత్సవాల్లో గాని, రైతుల శిక్షణా శిబిరాల్లో గాని మీరు దేశపు ఇతర ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి రకాలని సేకరించవచ్చు.
2: మా ప్రాంతాల్లో దొరకని ఎన్నో రకాలను ఇక్కడ చూస్తున్నాం. ఇలాంటి సమావేశాల్లో వేరువేరు చోట్ల నుంచి వచ్చిన రైతులను కలుసుకుని వాళ్ల వ్యవసాయ పద్ధతులని, మనుషులను తెలుసుకోగలుగుతున్నాం. మాకు కొత్త రకాలు దొరకడమే కాక విత్తనాలు గల రైతుల కాంటాక్ట్లను కూడా తీసుకోగలుగుతున్నాం.

0: రాగులు, అరికలు, సజ్జలు, గర్జీ వంటి చిరుధాన్యాలను ఒకప్పుడు బీదలే తినేవాళ్లు. ఇప్పుడు ఈ పంటలని చాలా మంది ఆదరిస్తారు.
1: రకానికి తగినన్ని విత్తనాలు దొరికితే కిలో సేకరించాలి, లేకుంటే 10 నుండి 20 గ్రాములు చాలా అరుదైన రకాలవైతే వాటిని పదిలం చేయడానికి కొద్ది విత్తనాలు చాలు. ప్రతి 7 విత్తనాల రకాలని సజీవంగా ఉంచడానికి వాటిని వైవిధ్య పంటల మడుల్లో పెంచడం తప్పదు. మొదట్లో 1-2 విత్తనాల రక్షకులు సరిపోతారు, కానీ విత్తనాల బ్యాంకులోకి ఎక్కువ రకాల విత్తనాలు చేరినప్పుడు ఎక్కువ మంది విత్తనాల స్వచ్ఛంద సంరక్షకులని చేర్చుకోవాలి. ఒక్కో సంరక్షకుడికి వాళ్ల ఆసక్తులు, వనరులను బట్టి 5 నుంచి 50 రకాల పదిలపరచడానికి ఇవ్వాలి. విత్తనాల బ్యాంక్ వద్ద రకాలు, విత్తనాల సంరక్షకుల వివరాలు నమోదై ఉండాలి. కొండ భూముల వరి, సుగంధ వరి, సిరిధాన్యాలు వగైరాల వంటి వేరువేరు పంటలకి వేరువేరు పొలాల్ని వాడాలి. మీ వద్ద రకాలు ఎక్కువ ఉంటే ఒక్కో పంటకు మీకు 1 కన్నా ఎక్కువ పొలాలు అవసరం కావచ్చు. ప్రతి పొలంలోనూ విడివిడిగా చిన్న చిన్న మళ్లలో ఒకే రకం పంటవి 20 రకాల వరకు పెంచాలి. ప్రతి మడికి లేబుల్ చేర్చి దానిమీద ఒక కోడ్ని, ఆ రకం పెరుగుతున్న రోజుల సంఖ్యని స్పష్టంగా రాయాలి. ఇటువంటి వైవిధ్య పంటల మడులు సమాచారాన్ని వివరంగా సేకరించడానికి స్థానిక సంస్థలకి, శిక్షణ పొందిన లీడర్ రైతులకి వీలు కల్పిస్తాయి. ఒక నోట్బుక్ లో ప్రతి రకపు ప్రత్యేక లక్షణాలని రాయాలి. ప్రతి రకాన్ని గురించి అది ఎలాంటి భూమికి తగినది, మొక్క ఎత్తు, మొక్క రంగు, గింజ పరిమాణం, రంగు, ఎందరు పైరు చేశారు, ఆకు పరిమాణం, ఆకారం, వేళ్ల పెరుగుదల, తెగుళ్లు, రోగాలు, ఉత్పాదన వంటి లక్షణాల సమాచారం అంతా మీకు తెలియాలి. దీన్ని క్యారెక్టరైజేషన్ అంటారు. ఉత్తమమైన విత్తనాల ఉత్పాదన కోసం పెంచుతున్నప్పుడు నిర్దిష్ట ప్రాంతాలకు అనుకూలమైన రకాన్ని ఎంచడంలో ఇది మీకు తోడ్పడుతుంది.
2: మేము వరి, పెసలు, ఉలవలు, కాయధాన్యాల వంటి వాటిని సాంప్రదాయకంగా పండిస్తాము. ఆ రకాల గురించి, అవి ఎలా ఉంటాయి, ఎలా పెంచాలి, వేడి, చలి, వానలని తట్టుకునే శక్తి వేటికి ఉంది అని మా పూర్వులు నేర్పారు. మేము ప్రతి రకాన్ని గురించి ముఖ్య విశేషాలని, దేనికి ఔషధ గుణాలున్నాయి, దేనికి కరువు, వాన, తెగుళ్లని ఎదుర్కొనే శక్తి ఉంది, దిగుబడి సత్తా వంటివి నోట్ చేసుకుంటాము. ఈ తరం భవిష్యత్తు తరాల కోసం ఈ రికార్డులని భద్రం చేస్తాం.
1: రకాలని పదిలపరుస్తూ విత్తనాల సంరక్షకులు తాము గమనించినవి, అనుభవాల ఆధారంగా తమ సొంత అభిరుచులని ఏర్పరచుకుంటారు. కోతలకు ముందు ప్రభుత్వ అధికారులని, విలేకరులని, ఇతర రైతులని మడులను చూడడానికి ఆహ్వానించాలి. దీనివల్ల స్థానిక రకాల ప్రాముఖ్యతని గురించిన అవగాహన పెరుగుతుంది. విత్తనాల కొత్త సంరక్షకులు, ఉత్పాదకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. నచ్చిన 2-3 రకాలని ఎంచుకోమని ప్రతి రైతుని అడగాలి. ఆ రకాల్లో వాళ్లకి నచ్చిన విషయాలని రాసుకోవాలి. ఎంపికైన రైతులను మాత్రమే మార్కెటింగ్ కి పెద్ద ఎత్తున మార్పిడి చేయడానికి పెద్ద మొత్తాల్లో పెంచాలి. విత్తనాల ఉత్పత్తిదారులుగా కొద్దిమంది స్థానిక రైతులు శిక్షణ పొందుతారు. నాణ్యమైన విత్తనాలని ఉత్పత్తి చేయడం, భౌతిక శుద్ధతను నిర్వహించడం వాళ్ళకి తెలుసు.
3: నాణ్యమైన విత్తనాలను పదిలం చేసి ఉత్పత్తి చేయడం, ఆ నాణ్యమైన విత్తనాలను ఇతర రైతులకు, సంస్థలకు అమ్మడంలో మేం వాళ్లకు శిక్షణనిస్తాం. మా విత్తనాల బ్యాంకు నుంచి విత్తనాలు తీసుకుని వాళ్ళు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. కోతల తర్వాత తమ సొంత ఉత్పాదన కోసం వాళ్ళ విత్తనాలు ఉంచుకుంటారు. వాళ్ళు విత్తనాలను స్వయంగాను అమ్మి మిగిలినవి మా విత్తనాల బ్యాంకుకిచ్చి అమ్మమంటారు. దాంతో మాకు కూడా కొంత లాభం మిగులుతుంది.
1: స్థానిక రకాల కోసం ఒక మార్కెట్ ని సృష్టించడానికి విత్తనాల ఉత్పత్తిదారులని సమూహపు విత్తనాల బ్యాంకులు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్లు, వీలైతే సేంద్రియ రైతులకి విత్తనాలు అమ్మే కంపెనీలతో సంధానించాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానిక రకాలు, కరువు, ఇతర ఒత్తిళ్లను, జీవావరణ సాంకేతిక చిట్కాలను అన్వయిస్తే చక్కగా ఎదుర్కొని తరచుగా వాణిజ్య రకాలని మించే చక్కటి ఫలితాలనిస్తాయి. సమూహపు విత్తన బ్యాంక్ స్థానిక రకాల సేకరణ, క్యారెక్టరైజేషన్, పెంపుదల, పంపిణీలను సమన్వయం చేయగలదు. విత్తనాల సంరక్షకులను ఇళ్లలో కలవడం, విత్తన ఉత్సవాలు, రైతుల శిక్షణా శిబిరాల్లో పరంపరాగత రకాలను సేకరించాలి. ఆసక్తి, వనరులను బట్టి ప్రతి విత్తన సంరక్షకుడికి 5 నుంచి 50 రకాలు పదిలపరచడానికి ఇవ్వాలి. వైవిధ్య పంటల మడుల్లో ఒక పంట తాలూకు 20 రకాలని విడివిడిగా చిన్న చిన్న మడుల్లో పెంచాలి. మీరు ప్రతి రకాన్ని గమనించి దాని ముఖ్య లక్షణాలని రాసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. తమకు బాగా నచ్చిన రకాలని విత్తనాల సంరక్షకులు, ఉత్పాదకులు ఎంచుకుంటారు. అప్పుడు వీటిని విడిగా మడుల్లో పెంచితే సమూహపు సభ్యులు వాటిలోంచి 2-3

రకాలని లేదా తమకు బాగా నచ్చిన వాటిని ఎంచుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ విత్తనాల స్థానిక ఉత్పాదకులతో కలిసి పంపిణీకి అమ్మకానికి ఎంత విత్తనాన్ని ఉత్పత్తి చేయాలన్నది విత్తనాల బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఎక్కువ మంది రైతులకి స్థానిక రకాల చక్కటి విత్తనాలు లభించినప్పుడు ప్రకృతి మీద, స్థానిక సంస్కృతి పట్ల గౌరవంతో ఉత్పత్తి చేసి వినియోగించడానికి మనకు వీలవుతుంది. అది వాతావరణంలో వస్తున్న మార్పులకు తట్టుకోవడానికి మన సమాజాన్ని ఆరోగ్యంగా, బలంగా మార్చుతుంది.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈ రోజు ఆయుష్మాన్ భవానీ ప్రోగ్రామ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.
3: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును.
2: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పండును మనం ఏదో ఆటల్లో అట్టి పండుల నోరుకొక తినే పదార్థంలో చూస్తాం, గాని వాస్తవానికి పండు అంటే అదో అద్భుత ఔషధం. ప్రకృతి తన బిడ్డల కోసం ఎన్నెన్నో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్ తదితరాలన్నింటినీ కలిపి అత్యంత రుచికరంగా, ఎంతో అందంగా పొట్లం కట్టి అందిస్తుంది.

ఔషధ ఆహారమే ఈ పండ్లు ఫలాలు. మందులు చూస్తే మన మనసు వికలమవుతుంది, నొప్పులు బాధలు గుర్తుకొచ్చి అయ్యో అనిపిస్తుంది. కానీ పండ్లను చూడమంటే అదో కండ్ల పండుగ. ప్రకృతి సిద్ధంగా అందమైన ఆకృతుల్లో, అద్భుతమైన రంగుల్లో, అనిర్వచనీయమైన రుచుల్లో లభ్యమయ్యే పండ్లు ప్రాణాలకు రక్షణనిచ్చే అమృత గుళికలు. చెబితే అతిశయోక్తిలా అనిపించొచ్చు, గాని పండ్ల గురించి శాస్త్ర పరిశోధనా రంగం తవ్వితీసిన కొన్ని సరికొత్త ప్రయోజనాలు బయటపడుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల చేత పండ్లు ఎక్కువగా తినిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పండ్లు తినమని చెప్పడానికి ఇన్ని పథకాల కార్యక్రమాలు అవన్నీ అవసరమా అని అనిపించవచ్చు. కానీ పండ్లకు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని, వీటి ఆరోగ్య ప్రయోజనాలను ఒక్కసారి చూస్తే నేటి ఆధునిక రుగ్మతులకు పండ్లు ఎంతగానో విరుగుడుగా పనిచేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు అంతగా పండ్లు గురించి ప్రచారం చేస్తోందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే లిజనర్స్, పండ్లు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోబోయే ముందు మీకోసం ఇప్పుడు ఒక మంచి గ్రేట్ఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పండ్లు సహజమైన తీపి పదార్థాలు, అయినా వీటిలో శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి స్వీటు, బేకరీల పదార్థాల వంటి వాటికి పండ్లు తినడం వల్ల ఒంట్లోకి అవసరమైన క్యాలరీలు చేరకపోవచ్చు. ఇలా రోజు పండ్లు తినమన్నది బరువు నియంత్రణకు చక్కగా దోహదపడుతుంది. పండ్లలో క్యాలరీలే కాదు, కొవ్వు కూడా తక్కువే. మనకు మేలు చేసే విటమిన్లు, పోషకాలు, పీచు, ఫోలిక్ యాసిడ్ వీటిలో సమృద్ధిగా ఉంటాయి. చక్కటి ఆరోగ్య పరిరక్షణకు ఇవన్నీ అవసరమైనవే. సమతుల ఆహారంలో భాగంగా రోజూ కొన్ని పండ్లు తినడం వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయండోయ్. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం నివారణలో పండ్లు మంచి పాత్ర పోషిస్తాయి. పండ్లు దండిగా తింటే చాలా రకాల క్యాన్సర్లు కూడా మన దరిచేరవు. చాలా పండ్లలో పీచు సమృద్ధిగా ఉంటుంది. ఇది కూడా అత్యంత మేలైన జిగురులా కరిగే ఒక రకమైన ఫైబర్. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెరగనీయకుండా చూడటంలో ఈ రకం పీచు కీలక పాత్ర పోషిస్తుంది. పీచు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి రుగ్మతల నివారణ కూడా సాధ్యమని మన పరిశోధకులు గుర్తించారు. పేగులు చక్కగా పనిచేసేలా చూడడం ద్వారా ఈ పీచు మలబద్ధకాన్ని కూడా పోగొడుతుందండి. రోజు పొటాషియం సమృద్ధిగా ఉండే అరటి, నారింజ వంటి పండ్లు తినడం వల్ల రక్తపోటు కూడా పెరగకుండా ఉంటుంది. ఓకే లిజనర్స్, పండ్లు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోబోయే ముందు మీకోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇంట్లో భోజనాల బల్ల మీద ఓ మూల స్టాండులోనూ ఎక్కడో చోట అందమైన చిన్ని పాత్రలో పండ్లు కంటికి కనబడేలా పెట్టండి. దీనివల్ల చూడగానే తినాలని అనిపించగానే తినడానికి కూడా వీలుగా ఉంటుంది. తరిగిన పండ్ల ముక్కలను తప్పనిసరిగా ఫ్రిడ్జ్ లో ఉంచండి. వాటిని సాధ్యమైనంత త్వరగా తినేయండి. ఏ సీజన్ లో దొరికే పండ్లను ఆ సీజన్ లో కొనుక్కుంటే మంచిది. అంత ఖరీదు కూడా ఉండవు. వాటి రుచిని కూడా మనం పూర్తి స్థాయిలో ఆస్వాదించగలము. పండ్ల రసాల్లో పీచు పోతుంది. మనం రోజువారీ ఆహారం తినేటప్పుడు దానిలో కనీసం సగభాగం పండ్లు కూరగాయలతో నింపగలిగితే మనం తగినన్ని పండ్లు తిన్నట్టే. రోజులో పిల్లలకు కనీసం 1.5 కప్పు, ఓ మోస్తారు శారీరక వ్యాయామం చేసే పెద్దలకు 2 కప్పులు పండ్లు తినడం ముఖ్యమండి. రకరకాల రంగు పండ్లు తినేందుకు ప్రయత్నించండి. ఆరోగ్య పరిరక్షణలో ఈ రంగులది కీలక పాత్ర. సాధ్యమైనంత వరకు ఉదయం అల్పాహారంతో తప్పనిసరిగా ఒక పండు ఉండేలా చూడండి. సాయంత్రం స్నాక్స్ గా రకరకాల పండ్లను వాడుకోవచ్చు.

రుచిని బట్టి ఆసక్తిని బట్టి మాంసాహారంతో కూడా ఈ పండ్లను తినచ్చండోయ్. ఇంట్లో పండ్ల సంస్కృతిని కూడా ఏర్పాటు చేయండి. పిల్లలకు ప్రత్యేకంగా పండ్ల అలవాటు చేయక్కర్లేదు. పెద్దలు పండ్లకు ప్రాధాన్యం ఇస్తే పిల్లలు తమకు తెలియకుండానే పెద్దలను అనుకరిస్తారు. పండ్ల కొండం నుంచి వాటిని కనగడం, ముక్కలు తరగడం వంటివన్నీ పిల్లలతో చేయించండి. దానివల్ల వారిలో ఆసక్తి, ఉత్సుకత కూడా పెరుగుతాయి. ఓకే లిజనర్స్, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: Enterprises.
1: Opposite Indian Oil Petrol Bank, Undi Road, Bhimavaram. Cell 9989838444.
2: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన

0: ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్ డెస్క్ టాప్ మరియు

0: చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటివి

0: వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని భగత్ సింగ్ అనే పాఠం వింటారు.
2: మీకు భగత్ సింగ్ అంటే ఎవరో తెలుసా? అతను గొప్ప దేశభక్తుడు. దేశం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉరికంబానికి ఎక్కిన అమరవీరుడు. చిన్న వయస్సులోనే అంతటి మహోన్నత త్యాగం చేసి భారతీయుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆ యువ కిశోరాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. 1907 సెప్టెంబర్ 27వ తేదీన బంగా గ్రామంలో విద్యావతి, కిషన్ సింగులకు 3వ సంతానంగా జన్మించాడు మన భగత్ సింగ్. అవి స్వాతంత్ర సమరం ముమ్మరంగా జరుగుతున్న రోజులు, బ్రిటిష్ వాళ్లు భారతీయులను ఎన్నో హింసలకు గురిచేస్తున్న రోజులు. ఈ వాతావరణంలో పెరిగిన భగత్ సింగ్లో చిన్నప్పటి నుంచే బ్రిటిష్ పాలకుల మీద ద్వేషభావం పెరిగింది. అతని రక్తంలో దేశభక్తి నిండిపోయింది. అతను చూసే ప్రతి సంఘటన అతనిలో విప్లవ బీజాలు నాటింది. భగత్ సింగ్ ఇంట్లో ఒకరోజు
3: పిన్నమ్మా, ఎందుకేడుస్తున్నావు? ఏమైంది?
4: బాబు, మీ బాబాయిని తెల్లవాళ్ళు పొట్టన పెట్టుకున్నారు.
3: జైల్లోంచి బాబాయిని ఎప్పుడో విడిచిపెట్టేశారుగా.
4: జైల్లోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందిరా నాయన.
3: మరి ఇంటి దగ్గర మందులు తీసుకోలేదా బాబాయి?
4: తెల్లవాళ్ళ జైళ్లలో మగ్గిపోయిన వాళ్ళకి మందులేం పనిచేస్తాయి బాబు?
3: అమ్మా ఏడవద్దు, నేను పెద్ద అయిన తర్వాత తెల్లవాళ్ళని దేశం నుంచి తన్మేసి సరణ్ సింగ్ బాబాయిని తీసుకొస్తా.
4: బాబు, మనది విప్లవ వీరుల వంశం. మీ నాన్నగారన్నా, మీ ఇద్దరు బాబాయిలన్నా బ్రిటిష్ వాళ్ళకి హడల్.
3: పిన్నమ్మా, మన వంశ గౌరవం నిలబెడతా, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మన దేశం నుంచి తరిమేస్తా.
2: అలా నానాటికి బ్రిటిష్ వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్న భగత్ సింగ్ ఒకరోజు స్కూల్ నుంచి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అంతవరకు అతని కోసం ఎదురు చూస్తూ ఉంది అతని చెల్లెలు. భగత్ సింగ్ను చూడగానే,
5: అన్నయ్య ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా?
3: ఎందుకు వెళ్ళలా?
5: మరి ఇంటికి రావడం ఇంత ఆలస్యమైందేం?
3: స్కూల్ అయిపోగానే
5: ఎక్కడికి వెళ్ళావు?
3: తెలియని వాలాబాగ్.
5: అక్కడికెందుకు అన్నయ్య?
3: నిన్న అక్కడ 10 నిమిషాల సేపు బుల్లెట్ల వర్షం కురిసింది, తెలీదా?
5: తెలీదు. అయితే
3: చూడ్డానికి వెళ్ళాను.
5: పోలీసులు అక్కడికి పోనిచ్చారా?
3: వాళ్ళెందుకు పోనిస్తారు? వాళ్ళ కళ్ళు కప్పి నేనే వెళ్ళాను.
5: అన్నయ్య, నిన్నటి కాల్పుల్లో ఎంతమంది చచ్చిపోయారు?
3: 1000 మందికి పైగా చచ్చిపోయారు, వేలకు వేలు గాయపడ్డారు. ముందు మాకు లేకుండా ఇంకా అక్కడే ములుగుతున్నారు. అదొక రక్తం మడుగులా తయారయ్యింది.
5: అదంతా చూసినప్పుడు నీకు భయం వేయలేదా?
3: భయం ఎందుకు? నేను పులిబిడ్డాను కదా.
5: చేతిలో ఆ సీసా ఏమిటి?
3: దీంట్లో నా అన్నల రక్తంతో, అక్కల రక్తంతో తడిసిన మట్టి ఉంది.
5: దీన్ని ఏం చేస్తావు మరి?
3: మట్టి కరచిన మానవత్వానికి గుర్తుగా నా దగ్గర ఉంచుకుంటా.
5: దీనివల్ల లాభం?
3: రక్తానికి రక్తంతో సమాధానం ఇవ్వాలని నా ఆశయం. దానికి ఇది ఊపిరి పోస్తుంది.
2: చూశారా భగత్ సింగ్ ఎలా మారిపోతున్నాడో. మరో విషయం, 1922లో ఒక విప్లవకారుణ్ణి ప్రభుత్వం ఉరితీసింది. దాన్ని అహింసావాదులెవ్వరూ పట్టించుకోలేదు. అయితే చౌరీ చౌరా మొదలైన చోట్ల పోలీసుల మీద ప్రజలు న్యాయం కోసం దౌర్జన్యం చేశారు. దీన్ని మాత్రం వాళ్లు ఖండించారు. అంతటితో ఆగకుండా సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు. దీంతో భగత్ సింగ్ నిరుత్సాహపడ్డాడు. అతనికి అహింసా మార్గం మీద నమ్మకం పోయింది.

0: 1917లో జరిగిన రష్యా విప్లవం అతని మదిలో మెదిలింది. అదే అతనికి మార్గదర్శకంగా తోచింది. అంతే, అతను పూర్తిగా విప్లవ కార్యక్రమాల్లో మునిగిపోయాడు. దెబ్బకు దెబ్బ అనే పద్ధతిలో ముందుకు సాగిపోయాడు.
1: భగత్ భాయ్, లాహోర్లో లాఠీ దెబ్బలు తగిలి నెల రోజుల నుంచి మంచం పట్టిన మన నాయకుడు లాలా లజపతి రాయ్ కన్ను మూశాడు. ఆ సందర్భంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను నేను.
2: చంద్రశేఖర్, ఒక గొప్ప నాయకుణ్ణి నడి రోడ్డు మీద హింసించటం మన దేశానికి అవమానం. ఏమంటావు జయగోపాల్?
3: అవును భగత్, నువ్వు చెప్పింది నిజం. ఈ అవమానానికి ప్రతీకారం చేసి తీరాలి. ఈ విషయంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవటం మంచిది.
4: నిరాయుధులైన ప్రజల్ని హింసించే ఈ పరాయి ప్రభుత్వాన్ని నాశనం చేయాలి.
5: దీనికంతటికి కారణం ఆ స్కాట్,
3: లాఠీ ఛార్జీ చేసిన రాక్షసుడు శాండర్స్.
5: అవును, ఆ ఇద్దరిని బాంబులతో పేల్చి చంపివేయాలి, చంపివేయాలి.
4: చంద్రశేఖర్ ఆజాద్ ఏం చేయమంటే అది చేద్దాం.
1: ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఒక నిర్ణయం తీసుకునే ముందు భగత్ అభిప్రాయం కూడా తెలుసుకుందాం.
2: ఆజాద్, ఈ అధికారుల్ని బాంబులతో పేల్చి చంపాలి. అది నా చేతుల మీదుగానే జరగాలి.
1: భగత్ చెప్పింది అందరూ విన్నారుగా, అదే నా నిర్ణయం కూడా.
3: అవును, మా నిర్ణయం కూడా అదే.
0: అలా తీసుకున్న నిర్ణయం ప్రకారం భగత్ సింగ్ రాజగురులు కలిసి జయగోపాల్, చంద్రశేఖర్ ఆజాదుల సహకారంతో శాండర్స్ని హత్య చేశారు. ఆ రోజు రాత్రి హిందుస్థాన్ సామ్యవాద ప్రజాతంత్ర సేన అన్న పేరు మీద కరపత్రాలు పంచిపెట్టడంలోనూ, వాల్ పోస్టర్లు అంటించడంలోనూ ప్రధాన పాత్ర వహించాడు మన భగత్ సింగ్. వాటిలో ఇలా ఉంది: లాలా లజపతిరాయ్ హత్యకు ప్రతీకారం చేశాం. మా దేశ గౌరవాన్ని నిలబెట్టడానికే ఈ సాహసం చేశాం. మానవ రక్తాన్ని చిందించినందుకు బాధపడుతున్నాం. ఒక మానవుణ్ణి మరో మానవుడు దోచుకునేందుకు వీలులేని సమాజం కోసం మేము క్రాంతిని ఆహ్వానిస్తున్నాం. ఈ మార్గంలో ఒక్కొక్కప్పుడు రక్తాన్ని చిందించక తప్పదు. విప్లవం వర్ధిల్లాలి. ఈ ప్రకటన చూసినప్పటి నుంచి బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులు పుట్టింది. విప్లవకారుల మీద ప్రజల్లో గౌరవభావం ఏర్పడింది, సానుభూతి పెరిగింది. శాండర్స్ను చంపిన వారి కోసం గాలింపు మొదలైంది. అయిన వాళ్ళని కాని వాళ్ళని పోలీసులు అరెస్టు చేసి హింసించడం మొదలుపెట్టారు.
5: తెలియకపోతే ఎలా చెప్తాను సార్? తెలియకపోతే ఎలా చెప్తాను సార్?
6: రాజ్గురు కానీ చంద్రశేఖర్ ఆజాద్ గాని ఎక్కడున్నారో చెప్పము.
5: అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. తెలీదు సార్.
6: చెప్పము.
5: అమ్మా తెలీదు సార్.
6: చెప్పిన వాళ్ళే నాకు చెప్పము.
5: అమ్మా తెలీదు సార్. అయ్యో తెలీదు సార్. తెలీదు సార్, నాకు తెలీదు సార్.
6: నీకు కూడా తెలీదా?
5: తెలీదు బాబు.
6: హాంతకుల వివరాలు చెప్పేదాక మీరు ఇక్కడే పడి
1: భగత్, మన గురించి చెప్పమని పోలీసులు ప్రజల్ని నానా హింసలు పెడుతున్నారు. పోనీ, మనంతటా మనం లొంగిపోతే బాగుంటుందేమో.
2: బాగానే ఉంటుందా సార్, కానీ మనం ఏ ఉద్దేశంతో కార్యక్రమాలు సాగిస్తున్నామో ప్రజలకు తెలియాలి. ఏమంటావు బటుకేశ్వర్ దత్?
7: నువ్వు చెప్పింది నిజం భగత్. మనం పట్టుబడి మన ఆదర్శాలను కోర్టులో చెప్పాలి. అప్పుడు అవి పత్రికల ద్వారా ప్రజలకు తెలుస్తాయి. ప్రజల్లో చైతన్యం కలుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు దత్తు?
7: వచ్చే 8వ తారీఖున సెంట్రల్ అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అప్పుడు
2: మనం బాంబులు విసరాలి. అంతేనా దత్తు?
7: నా ఉద్దేశాన్ని చక్కగా గ్రహించావు భగత్.
1: బాగుంది. అయితే బాంబులు విసిరేది ఎవరు?
2: ఈ అవకాశం

0: నాకు ఇప్పించు ఆజాద్.
1: మరి ఇంకో మనిషి కావాలిగా.
2: నేను లేనా ఆజాద్.
1: అంతా పథకం ప్రకారం జరిగిపోవాలి. నాతో చేతులు కలపండి.
3: విప్లవం వర్ధిల్లాలి.
4: తాము వేసుకున్న పథకం ప్రకారం 1929 April 8 సెంట్రల్ అసెంబ్లీ గ్యాలరీలో కూర్చున్నారు దత్తు భగత్ సింగ్లు. ప్రజలకు కార్మికులకు సంబంధించిన 2 బిల్లుల్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ప్రజాప్రతినిధులు ఈ బిల్లుల్ని తిరస్కరించారు. అయినా తనకున్న ప్రత్యేకమైన అధికారంతో వైస్రాయ్ వాటిని చట్టాలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి జాన్ స్టూవర్ట్ ఒక ప్రకటన చేశాడు. అంతే, ఒకదాని తర్వాత ఒకటి 2 బాంబులు పేలాయి. సభ్యులందరూ భయంతో పారిపోయారు. కొన్ని కరపత్రాలు విసిరి
3: విప్లవం వర్ధిల్లాలి
4: అనే నినాదాలు చేస్తూ పిస్తోళ్లు కింద పారేసి అక్కడే ఉండిపోయారు మన విప్లవ వీరులు. ఇంతలో పోలీసు అధికారులు వచ్చి వాళ్ళిద్దరినీ అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ కోర్టులో కేసు విచారణ మొదలైంది.
5: సైలెన్స్! న్యాయమూర్తుల వారు కోర్టులోకి వస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. సైలెన్స్!
6: మిస్టర్ భగత్, నువ్వు దత్తు అసెంబ్లీలో బాంబు వేసిన మాట నిజమేనా?
0: అవును.
6: ఎవరిని చంపాలని మీ ఉద్దేశం?
0: ఎవరిని చంపాలని కాదు.
6: వాట్? కాదా?
0: ముమ్మాటికి కాదు. మాకు ఆ ఉద్దేశమే ఉన్నట్లయితే అసలు బాంబులు విసిరి ఎంతో మందిని చంపేసేవాళ్ళం. మేము విసిరిన బాంబులు ప్రాణాలు తీసేవి కావు.
6: మరి ఎందుకు విసిరినట్టు?
0: ప్రజలకు ద్రోహం చేసే బిల్లుల్ని ప్రభుత్వం చట్టాలుగా మార్చింది. దానికి నిరసనగా
6: నిరసన బాంబులతో చెప్పాలా?
0: చెవిటి వాళ్ళకి వినిపించాలంటే బాంబులు అవసరం.
6: అయితే చేసిన నేరాన్ని ఒప్పుకుంటున్నారా?
0: మేము నేరం చేస్తేగా ఒప్పుకునేందుకు.
6: మరి మీరు చేసిన పని ఏమిటి?
0: అమాయకులైన నా దేశ ప్రజలకు మీ తెల్లదొరలు చేసే అన్యాయాన్ని తెలియజేయటం.
6: హింసతోనా?
0: విప్లవంతో.
6: విప్లవం అంటే?
0: విప్లవం అంటే హత్యలు విధ్వంసాలు కాదు. అన్యాయం పునాది మీద నిలబడ్డ ప్రస్తుత వ్యవస్థను మార్చడం, దోపిడీ విధానాన్ని అంతమొందించడం. ఈ లక్ష్య సాధనలో అప్పుడప్పుడు ఆయుధాలు అవసరం కావచ్చు. ఇందులో వ్యక్తి ప్రయోజనం లేదు, సమాజ శ్రేయస్సు తప్ప.
6: మీ ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష అంటే లైఫ్ సెంటెన్స్ వేస్తున్నాం.
0: మా దేశమాత కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాము. మా తల్లిని బానిసత్వం నుంచి తప్పించడానికి ప్రజలందరూ ఇలా ముందుకు రావాలి. అవసరమైతే ప్రాణాలు అర్పించాలి. ఒక భగత్ సింగ్ పోతే మరో భగత్ సింగ్ పుట్టుకొస్తాడు, తెల్లవాళ్లను తరిమేస్తాడు. అందుకే ఈ శిక్ష నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.
6: వెల్ మిస్టర్ భగత్, వెల్ వెల్. నీ దేశభక్తి సాహసము చాలా గొప్పవి. రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. నిన్ను మనసారా అభినందిస్తున్నా. బట్ నిన్ను శిక్షించటం నా ఉద్యోగ ధర్మం.
4: అలా కోర్టు విధించిన శిక్షను సంతోషంతో స్వీకరించాడు భగత్ సింగ్. అప్పుడతని వయస్సు కేవలం 24 సంవత్సరాలే. భగత్ సింగ్ని, అతని అనుచరుల్ని లాహోర్ జైల్లో బంధించి శాండర్స్ హత్యకి సంబంధించిన కేసు విచారణ జరిపించింది ప్రభుత్వం. ఆ కేసులో సుఖదేవ్, రాజగురులతో పాటు భగత్ సింగ్కి ఉరిశిక్ష పడింది. ఈ విషయం తెలిసి ప్రజలు మండిపడ్డారు. 1931 March 24 వాళ్లను ఉరితీయటానికి మొదట ప్రభుత్వం నిశ్చయించింది. కానీ ప్రజలు తిరగబడతారేమోనన్న భయంతో ఒకరోజు ముందరే గుట్టుచప్పుడు కాకుండా ఉరితీసింది. చివరికి వాళ్ల శరీరాలను బంధువులకు కూడా అప్పగించకుండా అర్ధరాత్రి పూట దహనం చేయించింది కసాయి ప్రభుత్వం. గర్జించి గర్జించి తెల్లవాళ్ల గుండెల్లో గుబులు పుట్టించి కనుమరుగైపోయింది

0: అరివీర భయంకర భగత్ సింహం. భారత రాజకీయ ఆకాశంలో ఒక వేగుచుక్క అస్తమించింది. ఈ వార్త విని స్వాతంత్ర్యానికి ఇదొక కొత్త మలుపు అన్నాడు జాతిపిత గాంధీజీ.
1: సర్దార్ భగత్ సింగ్, సర్దార్ భగత్ సింగ్, సర్దార్ భగత్ సింగ్, సర్దార్ భగత్
2: సింగ్. మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని భగత్ సింగ్ అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం పరిసరాల విజ్ఞానంలోని నీరు ప్రాముఖ్యత అనే పాఠం వింటారు.
3: పిల్లలు, భూమిపై నివసించే జీవరాశులకు గాలితో పాటు నీరు కూడా చాలా అవసరం. మనకైతే తాగడానికి, ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి, పాత్రలు శుభ్రపరచడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేయడానికి, ఇండ్లు నిర్మించడానికి, రవాణాకు చాలా అవసరం. భూమి మీద నీరు మూడంతులు ఆక్రమించి ఉంది. దీనిలో ఎక్కువ భాగం సముద్రాలు, నదుల రూపంలో ఉంది. బావులు, చెరువులు, సరస్సులు మొదలైన వాటిని జలాశయాలు అంటాం. వీటిలోకి నీరు వర్షం ద్వారా చేరుతుంది. గ్రామాలలో మన నీటి అవసరాలకు వీటిపైననే ఆధారపడతాం. పట్టణాలలో తాగునీటిని పురపాలక సంఘాలు కుళాయిల ద్వారా సరఫరా చేస్తాయి. కొన్ని గ్రామాలలో రక్షిత మంచినీటి సరఫరా పథకాలు అమలులో ఉన్నాయి. ఇవి లేని చోట బావులు, చెరువులు, కాలువల నీటిని వాడాల్సి వచ్చినప్పుడు ఆ నీటిని శుభ్రపరచకుండా వాడకూడదు. నీటిలో చెత్తా చెదారమే కాకుండా ఆరోగ్యానికి హాని చేసే సూక్ష్మక్రిములు, సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. గాలిలో నీరు తేమ రూపంలో ఉంటుంది. నీరు భూగర్భంలో రాతి పొరలపై నిల్వ ఉంటుంది. ఆ నీటిని నీటి ఫలకం అంటారు. నీరు మంచు రూపంలో, నీటి ఆవిరి రూపంలో కూడా ఉంటుంది. ఇదిగో వీళ్ళెవరో నీటి యొక్క భౌతిక ధర్మాలు, నీటి పీడనం గురించి మాట్లాడుకుంటున్నారు. రండి, మనం కూడా విందాం.
4: గాలికి ఉన్నట్టే నీటికి కూడా కొన్ని భౌతిక ధర్మాలున్నాయి.
5: ఏమిటా భౌతిక ధర్మాలు చెబితే మాకు కూడా తెలుస్తుంది కదా మావయ్యా.
4: స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదు. పారదర్శకంగా ఉంటుంది. ఇదిగో ఈ గ్లాసులో నీటి వాసన చూసి తాగి చూడండి.
6: అవును, చూడ్డానికి పారదర్శకంగా ఉంది. వాసన కూడా లేదు, ఎలాంటి రుచిని కలుగలేదు. అంటే ఇది స్వచ్ఛమైన నీరన్నమాట.
4: అవును.
5: మరి వర్షాలు కురిసి వరదలై పారే నీరు కొంచెం గోధుమ రంగులో ఉంటుంది కదా మావయ్యా.
4: నీటికి రంగు, రుచి, వాసన దానిలో కరిగిన ఖనిజ లవణాలను బట్టి, వివిధ రకాల పదార్థాలను బట్టి వస్తుంది. మీరు పనిచేయండి. మూడు గ్లాసుల్లో నీరు పోసి ఒక దానిలో చక్కెర, మరొక దానిలో ఉప్పు, ఇంకో దానిలో నిమ్మరసం పిండి బాగా కలిపి రుచి చూడండి. మూడు గ్లాసుల్లో పోసిన నీరు ఒకే రకమైందనమాట, కానీ మూడు రకాల రుచులతో మీకు తోస్తుంది.
6: అవును, చక్కెర కలిపింది తీయగా, ఉప్పు కలిపింది ఉప్పుగా, నిమ్మరసం కలిపింది పుల్లగా ఉంది.
4: అలాగే ఇంకో మూడు గ్లాసుల్లో నీరు తీసుకుని ఒక దానిలో శుద్ధ పొడి, ఇంకో దానిలో ఇటుకు పొడి, మరో దానిలో రెండు చుక్కల సిరాలు కలపండి. మూడు గ్లాసుల్లో ఉన్న నీరు మూడు రకాల రంగుల్లోకి మారిపోయింది.
5: అవును, మూడు గ్లాసుల్లో మూడు రకాల రంగు నీళ్లు తయారయ్యాయి.
4: స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదని, అవి దానిలో కరిగిన పదార్థాల ద్వారా వస్తుందని ఇప్పుడు తెలిసిందా మీకు?
5: తెలిసింది.
4: ఉష్ణోగ్రతను బట్టి నీరు ఘన, ద్రవ, వాయుస్థితుల్లో లభిస్తుందన్నమాట.
6: ఎలాగో కొంచెం వివరంగా చెప్పండి.
4: ఎలాగంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రవ రూపంలో ఉండే నీరు గడ్డకట్టడం మొదలు పెడుతుంది, అంటే ఘనీభవిస్తుందన్నమాట. అలాగే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఘన రూపంలో ఉన్న నీరు, అంటే మంచుగడ్డ, కరగడం మొదలు పెడుతుంది, అంటే ద్రవీభవిస్తుంది. నీటిని వేడి చేస్తే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరిగి ఆవిరిగా మారుతుంది, అంటే మంచుగడ్డ రూపంలో, నీటి రూపంలో, నీటి ఆవిరి రూపంలో ఉన్నది ఒకే నీరన్నమాట.
5: మంచు ముక్కలు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రవ

0: విభవిస్తాయని, నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరిగి ఆవిరిగా మారుతుందని తెలుసుకోవడానికి ఏమైనా ప్రయోగాలున్నాయా మావయ్య?
1: ఓ, ఎందుకు లేవు? ఉన్నాయి. ముందుగా మంచు ముక్కలు 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర ద్రవ్య వ్యవస్థయో తెలుసుకుందాం. ఒక 3 కాళ్ల స్టాండుపై అమర్చిన గరాటులో తేమలేని మంచు ముక్కలను వేసి గరాటు కాడ కింద ఒక బీకర్ నుంచాలి. మంచు ముక్కల మధ్యభాగంలో పాదరసపు బల్బు ఉండేలా థర్మామీటర్ను ఇంకో స్టాండుకు వేలాడదీయాలి. ఇప్పుడు మనం థర్మామీటర్లోని పాదరస మట్టాన్ని గమనించినట్టయితే క్రమంగా కిందకి దిగి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద స్థిరంగా నిలబడుతుంది. మంచు ముక్కలు వాతావరణంలోని ఉష్ణోగ్రతను గ్రహించి మెల్లమెల్లగా ద్రవీభవిస్తున్నాయి. చూడండి.
2: అవును, థర్మామీటర్లోని పాదరస మట్టం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఆగిపోయింది. మంచు ముక్కలు కరిగి ఆ నీరు గరాటు కింద ఉన్న బీకర్లో పడుతోంది.
1: దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది?
0: మంచుగడ్డ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కరుగుతుందని తెలుస్తుంది.
1: రైట్. ఇప్పుడు నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుతోందో ఈ ప్రయోగం చేసి తెలుసుకుందాం. ఒక గట్టి గాజు పరీక్షణాళికలో కొంత నీటిని తీసుకుని ఇలా స్టాండ్కు అమర్చాలి. థర్మామీటర్ బల్బును నీటి ఉపరితలం నుండి 2-3 సెంటీమీటర్ల పైన ఉండే విధంగా థర్మామీటర్ను స్టాండుకు అమర్చాలి. ఇప్పుడు పరీక్షణాళిక కింద సారాయి దీపంతో వేడి చేయాలి. ఏం జరుగుతుందో గమనించండి.
2: థర్మామీటర్లోని పాదరస మట్టం క్రమంగా పెరుగుతోంది.
0: పరీక్షణాళికలోని నీరు మరుగుతుంది. సన్నగా నీటి ఆవిరి కనిపిస్తోంది.
2: ఇప్పుడు థర్మామీటర్లోని పాదరస మట్టం 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద స్థిరంగా ఉంది.
1: ఈ ప్రయోగం వల్ల ఏం తెలుస్తోంది మనకి?
2: నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరుగుతుంది. దీనిని నీటి మసలు స్థానం అంటాం.
1: కరెక్ట్. ఇప్పుడు నీటిలో ఏ పదార్థాలు కరుగుతాయో ఈ ప్రయోగం ద్వారా తెలుసుకుందాం. ఒక 4 గాజు గ్లాసులు తీసుకుని వాటిలో సమానంగా నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత 1 గ్లాసులో చక్కెర, 2 గ్లాసులో ఉప్పు, 3 గ్లాసులో కాపర్ సల్ఫేటు, 4 గ్లాసులో కిరోసిన్లను కలపాలి. అలా కలపడం వల్ల ఏమైందో చెప్పు సుధా.
0: చక్కెర, ఉప్పు ఏమాత్రం కనపడడం లేదు. మొత్తం కరిగిపోయాయి.
2: అవును, కాపర్ సల్ఫేట్ కూడా పూర్తిగా కరిగిపోయింది. కానీ కిరోసిన్ మాత్రం నీటితో కలిసిపోలేదు. నీటిపై తేలుతూ ఉంది.
1: నీటికి ఎన్నో రకాల పదార్థాలను కరిగించుకునే స్వభావం ఉంది. అందుకే నీటిని సార్వత్రిక ద్రావణి అని అంటాం. ఏమంటాం?
2: సార్వత్రిక ద్రావణి అని అంటాం.
0: నీటికి గాలికున్నట్టే శక్తి కూడా ఉంటుందా మావయ్య?
1: అవును, ప్రవహించే వరద నీటికి చాలా శక్తి ఉంటుంది. అది ప్రవహించే మార్గంలో ఉండే చెట్లను వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది. ఇండ్లను, వంతెనలను కూల్చివేస్తుంది. నదులు పొంగి వరదలొచ్చినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? ప్రవహించే నీటికి ఎంతో శక్తి ఉంటుందని. ఎత్తైన ప్రదేశాల నుండి పడుతున్న నీటిదారల సాయంతో టర్బైన్లను తిప్పి విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేస్తారు.
0: అవును, మొన్నెక్కడో వరదలొచ్చి ఊళ్ళన్నీ కొట్టుకుపోయాయట. టీవీలో చూపించారు.
1: ఇంకో విషయం ఏమిటంటే, నీరు బరువును కలిగి ఉంటుంది కాబట్టి పీడనాన్ని కలిగిస్తుంది. దాన్నే నీటి పీడనం అంటాం. గాలికున్నట్టుగానే నీటికి కూడా 3 రకాల పీడనాలున్నాయి. అవి ఊర్ధ్వపీడనం, అధపీడనం, పార్శ్వపీడనం.
2: నీటి పీడనాల గురించి తెలుసుకోవడానికి ఏవైనా ప్రయోగాలు ఉన్నాయా మావయ్య?
1: ఎందుకు లేవు? ఉన్నాయి. ఇప్పుడు వాటిని చేసి చూద్దాం. ముందుగా ఊర్ధ్వపీడనం గురించి తెలుసుకుందాం. ఊర్ధ్వపీడనం అంటే నీరు కింద నుండి పైవైపుకు పీడనాన్ని కలిగించడం అన్నమాట. 2 వైపులా తెరచి ఉన్న గాజుగొట్టాన్ని తీసుకుని దాని మూతికి సరిపోయే లోహపురేకు బిళ్లను దారంతో కట్టి గొట్టం మూతిని ఒకవైపు ఇలా మూయాలి. రేకుబిళ్ళ గొట్టం మూతి నుంచి వైదొలగిపోకుండా దారాన్ని పట్టుకుని మెల్లగా నీరున్న గాజుపాత్రలోకి గాజుగొట్టాన్ని దింపి దారాన్ని వదిలివేయాలి. ఇప్పుడేమైంది?
0: లోహపురేకు బిళ్ళ పాత్ర అడుక్కు పడిపోలేదు. ఎందుకు?
2: మామూలుగా రేకు బిల్ల

0: అడిగి పడిపోవాలిగా.
1: రేకు బిళ్ళ ఎందుకు పడిపోలేదంటే నీరు లోహపు రేకు బిళ్ళ కింద నుండి పైవైపుకు పీడనాన్ని కలిగించటం వల్ల. రేకు బిళ్ళ పడిపోకుండా గాజు గొట్టం మూతికి అతుక్కుని ఉంది. దీనివల్ల ఏం తెలిసింది మనకు?
2: నీటికి ఊర్ధ్వపీడనం ఉందని తెలిసింది.
1: ఇప్పుడు అధపీడనం గురించి తెలుసుకుందాం. అధపీడనం అంటే పైనుండి కింద వైపుకు పీడనం.

0: మంజుగొట్టంలో రేకుబిళ్ల మీదుగా నీటిని పోద్దాం. ఇప్పుడేమైంది?
1: కొట్టానికి అనుకున్న రేకుబిళ్ళ పాత్ర అడిక్కి పడిపోయింది. ఎందుకు?
0: ఎందుకంటే మనం గాజు గొట్టంలో పోసిన నీరు రేకుబిళ్లపై పైనుండి కింది వైపుకు పీడనం కలిగించటం వల్ల రేకుబిళ్ళ పాత్ర అడుక్కి పడిపోయింది. ఈ ప్రయోగం వల్ల నీటికి అధపీడనం ఉందని మనకు అర్థమవుతుంది.
2: ఊర్ధ్వపీడనం, అధపీడనం గురించి తెలిసింది, పార్శ్వపీడనం గురించి కూడా చెప్పండి.
0: పార్శ్వపీడనం అంటే పక్కలకు పీడనాన్ని కలిగించడం అన్నమాట. దీన్ని తెలుసుకోవడానికి ఒక స్థూపాకారపు రేకు డబ్బా లేదా ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని దానికి మూడు వైపులా సమాన ఎత్తుల్లో మూడు రంధ్రాలు చేయాలి. ఈ రంధ్రాలను వేళ్లతో మూసి డబ్బా నిండా నీళ్లు నింపాలి. ఇప్పుడు ఒక్కసారిగా రంధ్రాలను కప్పి ఉంచిన వేళ్లను తీసివేయాలి. ఏమైందో గమనించండి.
1: డబ్బాకున్న మూడు రంధ్రాల నుంచి నీరు అన్ని వైపులా సమానమైన పీడనంతో సమాన దూరంలో పక్కలకు సన్నని ధారలా చిమ్మబడుతోంది.
0: మరి దీనివల్ల మనకేం తెలుస్తుంది?
2: నీటికి పార్శ్వపీడనం ఉందని తెలుస్తుంది. ఇదే విధంగా వివిధ ద్రవాలకు పార్శ్వపీడనం ఉంటుంది. ద్రవాలు అన్ని దిశలలో పీడనాన్ని కలిగిస్తాయి.
0: మరి ఇప్పుడు తెలిసిందా నిత్య జీవితంలో నీరు దాని ప్రాముఖ్యత గురించి?
1: తెలిసింది.
0: నిత్య జీవితంలో మనకు నీరు ఎలా ఉపయోగపడుతుందో చెప్పు మురళి.
1: నీరు మనకే కాకుండా పశువులకు, పక్షులకు, పంటలకు, చెట్లకు చాలా అవసరం. నీరు తాగడానికి, స్నానం చేయడానికి, తిన్న ఆహారం జీర్ణం కావటానికి, బట్టలు ఉతకడానికి, పాత్రలు శుభ్రపరచడానికి, విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడానికి, పరిశ్రమలకు, రవాణాకు కూడా ఉపయోగపడుతుంది.
0: జలాశయాలని వేటినంటాం? వాటిలోకి నీరు ఎలా చేరుతుంది చెప్పు సుధా.
2: బావులు, చెరువులు, సరస్సులు మొదలైన వాటిని జలాశయాలు అని అంటాం. వాటిలోకి వర్షం ద్వారా నీరు చేరుతుంది.
0: మనం తాగే నీటిని గురించి ఎలాంటి శ్రద్ధ వహించాలో నువ్వు చెప్పు మురళి.
1: పరిశుభ్రమైన మంచినీటినే తాగాలి. గ్రామాలలో చెరువుల నుండి, బావుల నుండి నీరు తెచ్చుకుంటారు. ఆ నీటిని శుభ్రపరచకుండా తాగకూడదు. నీటిలో చెత్త చెదారమే కాకుండా హానికరమైన సూక్ష్మక్రిములు, సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. కాబట్టి నీటిని కాచి వడపోసి తాగాలి.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు.
3: నీటి గురించి విన్నారుగా. ప్రాణాధారమైన నీటి గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయం మరొకటి ఉంది. అదేమిటంటే నీటిని మనం పొదుపుగా వాడుకోవడం లేదు, వృధా చేస్తున్నాం. మన అవసరాల కోసం భూమి నుండి నీటిని విచ్చలవిడిగా తోడేస్తున్నాం. దాని ఫలితంగా భూగర్భ జలమట్టాలు అడుగంటిపోతున్నాయి. నీటిని సంరక్షించుకోకపోవడం వల్లే ఈ విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా మన తప్పును తెలుసుకుని ఇంకుడు గుంతలు, పెర్కులేషన్ చెరువులు, కాంటూరు కందకాలు, చెక్ డ్యాంల ద్వారా నీటిని నిల్వ చేసి భూగర్భ జలమట్టాలను పెంచుకుందాం. నీటి కొరత లేకుండా జీవిద్దాం. సరే, ఈ పాఠంలోని ముఖ్యాంశాలను గుర్తు చేసుకుందాం. భూగోళంపై 3/4 వంతు భూభాగాన్ని నీరు ఆక్రమించి ఉంది. మనం నిత్యం స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి, పాత్రలు శుభ్రపరచడానికి, రవాణా సౌకర్యాలకు, విద్యుత్ ఉత్పాదనకు నీరు అవసరం. స్వచ్ఛమైన నీరు రంగు, రుచి, వాసన లేని పారదర్శక పదార్థం. నీరు ఘన, ద్రవ, వాయుస్థితుల్లో లభిస్తుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మంచు కరుగుతుంది. దీనిని మంచు ద్రవీభవన స్థానం అంటారు. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరు మరుగుతుంది. దీనిని నీటి మసలు స్థానం అంటారు. నీటిలో ఎన్నో రకాల పదార్థాలు కరుగుతాయి. అందుకే నీటిని సార్వత్రిక ద్రావణి అంటారు. నీటికి గాలిలాగే ఊర్ధ్వ, అధ, పార్శ్వపీడనాలున్నాయి.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని భగత్ సింగ్ అనే పాఠం, మరొక విద్యా కార్యక్రమం పరిసరాల విజ్ఞానంలోని నీరు ప్రాముఖ్యత అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానే. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు. అందుకే నేను చెప్పనేలేదు.

జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్.

0: లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీస్.

0: వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తు రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ JP రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
5: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
6: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
5: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
6: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
7: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
5: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్ మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665588773.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్ బన్స్ రస్క్ కేక్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో దివ్య ఔషధం కథ వింటారు. రూమ్ నెంబర్ 8లో ఉన్న పేషెంట్ని చూస్తున్నాడు డాక్టర్ రాఘవ. ఎలా ఉంది భాస్కర్? రికార్డ్స్ చూస్తూ అడిగాడు డాక్టర్. భాస్కర్ నీరసంగా మూలిగాడు. కళ్ళు సగం తెరచి డాక్టర్ వైపు చూశాడు. పక్కని నిలిచి ఉన్న భాస్కర్ భార్య కమల వైపు చూశాడు డాక్టర్. రాత్రి నుండి గుక్కెడు నీళ్లు కూడా తాగలేకపోతున్నారు, దిగులుగా అంది కమల. నాలుక చూపండి డాక్టర్ రాఘవ. భాస్కర్ నాలుక కళ్ళు పరిశీలించి స్టెత్ పెట్టి చెస్ట్ పరీక్షించి నిరుత్సాహంగా కదిలాడు. వెళుతూ వెళుతూ భాస్కర్ పొట్టను కాళ్ళు చేతులను పరిశీలనగా చూసి తల ఊపుకుంటూ నిట్టూర్చాడు. డాక్టర్ ఏం చెప్తాడో అని కమల ఆయన వెంటి రూమ్ బయటకొచ్చింది. మీ వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? మా అమ్మ మా నాన్న ఇప్పుడు వస్తారు. అబ్బాయి ఇప్పుడు దాకా ఉండి కాలేజ్కి టైం అయిందని ఇప్పుడే వెళ్ళాడు. ఎందుకు డాక్టర్? ఒకసారి నా రూమ్కి రండి. డాక్టర్ రాఘవ ఆ నగరంలో సీనియర్ మోస్ట్ ఫిజిషియన్. పేషెంట్స్ని భయపెట్టి డబ్బు గుంజడని, అనవసరపు టెస్టులు రాయుడని, మంచి హస్తవాసి గెలవాడని పేరుంది. కూర్చోమ్మా. కమల డాక్టర్ ఎదురు కుర్చీలో కూర్చుంది. డాక్టర్ రాఘవ ఒక కవర్ తీశాడు. అది ఆ రోజు పూనా నుండి వచ్చిన భాస్కర్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్. మీ వారికి ఇక చేయించవలసిన టెస్ట్లేమీ లేవు. కొత్త రిపోర్ట్లో ఏముంది డాక్టర్? చూడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏంటి డాక్టర్ అలా అంటున్నారు? అవునమ్మా, మీ వారికి అంతు చిక్కని ఒక కొత్త వైరల్ డిసీజ్ వచ్చింది. అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ వాడాను. మీ వారికి వచ్చిన వ్యాధి వెరీ రేర్. ఇంకా దానికి వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ తయారు కాలేదు. ఇవాళ రిపోర్టును బట్టి ఇది తీవ్రమైన అంటువ్యాధి. కమల ముఖంలో ఆందోళన అధికమైంది. సిస్టర్, సిస్టర్! డాక్టర్ పిలుపు విని నర్సు వచ్చింది. సిస్టర్, ఆ రూమ్ నెంబర్ 8లో పేషెంట్ దగ్గరకు ఎవరిని పోనివద్దు. నువ్వు కూడా గ్లౌస్ మాస్క్ వేసుకోకుండా వెళ్ళద్దు. డాక్టర్ రాఘవ మాటలు వింటున్న కమల ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనబడుతోంది. అయితే డాక్టర్, కమల నోట్లు తడి ఆరిపోయింది. అవునమ్మా, ఇప్పుడే భాస్కర్ వ్యాధి తుది దశకు చేరుకుంది. ఈ దశలోని అది తేలిగ్గా ఇతరులకు వ్యాపిస్తుంది. అతడు విడిచిన గాలి ద్వారా కూడా అది వ్యాపించవచ్చు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు కూడా అతడి దగ్గరకు పోకూడదు. కమల విభ్రాంతురాలైంది. మీరు వెంటనే భాస్కర్ని ఈ హాస్పిటల్ నుండి తీసుకెళ్లటం మంచిది. ఇంతలో కమల తల్లిదండ్రులు అక్కడికొచ్చారు. కూతురి దగ్గర నుండి విషయం తెలుసుకున్న ఆ వృత్తులు తల్లడిల్లారు. కర్తవ్యం గూర్చి వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారు. అల్లుణ్ణి ఎలాగూ రక్షించుకోలేరు, కనీసం కూతుర్ని మనవణ్ణి దక్కించుకోవాలి. ముసలైన ఒక చిన్న దగ్గు తగ్గి గొంతు సవరించుకుని, డాక్టర్ మా మనవి కొద్దిగా వినండి అన్నాడు. డాక్టర్ రాఘవ ఆయన వైపు చూశాడు. మా అల్లుణ్ణి ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళగలం? మా ఇళ్లల్లో ఏం సౌకర్యాలుంటాయి? దయచేసి చివరిదాకా మీ హాస్పిటల్లోనే ఉంచండి. ఇలాంటి కోరిక వాళ్ళు కోరతారని డాక్టర్ ఊహించలేదు. ఒక్క నిమిషం తటపటాయించి, ఎలా అభి, కుదరదు అన్నాడు. అలా అనకండి డాక్టర్, మీరు దయగలవాళ్ళని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎంత డబ్బైనా పర్వాలేదు, ఒక స్పెషల్ రూమ్ కేటాయించండి. ముసలాయన తన అనుభవం అంతా మాటల్లో గుమ్మరిస్తున్నాడు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. కమల దయనీయంగా అర్థిస్తోంది. డాక్టర్ రాఘవ హృదయం ద్రవించింది. సరే, మీ డబ్బు కోసం ఒప్పుకుంటున్నానని మాత్రం అనుకోకండి. ముసలాయన, అయ్యో మీ సంగతి మాకు తెలీదా అండి అన్నాడు సంతోషంతో. అది సరే, భాస్కర్ తల్లి తండ్రి

0: ఎవరు కనబడలేం అన్నాడు డాక్టర్. మా అల్లుడి తండ్రి అతడు చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి ఎక్కడో పల్లెటూళ్ళలో ఉంది. ఆమెకు కబురు పెడతానులేండి.
1: భాస్కర్ ఇప్పుడు ఒంటరి.
0: 10 రోజుల క్రితం వరకు వందల మంది విద్యార్థిని విద్యార్థుల మధ్య నిమిషం తీరిక లేకుండా కాలం గడిపిన లెక్చరర్ భాస్కర్ ఇప్పుడు ఒంటరి. ఇంట్లో భార్య, కొడుకు, అత్త, మామ, బయటకు వస్తే బంధువులు, మిత్రులు, ఎప్పుడూ సరదాగా కనబడే భాస్కర్ ఇప్పుడు హాస్పిటల్ ప్రత్యేక గదిలో పలకరించి దిక్కులేక ఒంటరిగా బతికి ఉన్నాడో లేదో చూడటానికి వచ్చిందేమో అన్నట్టుగా అప్పుడప్పుడు సిస్టర్ పలకరింత. ఆకలి దప్పికలు లేవు. మగత ఆవరించింది. జ్ఞాపకాల అలలు, మగతలు, ఆ జ్ఞాపకాలు నిజంగా జరుగుతున్నట్లు భ్రాంతి. భార్య, కొడుకు, అత్త, మామ, బాల్యమిత్రుడు, శ్రీను ముఖాలు ఒకదాని తర్వాత ఒకటి కనబడి అంతలోనే అదృశ్యమైపోతున్నాయి. మిగిలింది ఒకే ఒక్క ముఖం, అమ్మది. అమ్మ ముఖం అలాగే తన వైపే చూస్తోంది. అమ్మ అంటోంది, నాకేం కావాలి నాయనా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎక్కడున్నా చల్లగా 100 ఏళ్ళుండాలి. అంతకంటే దేవుణ్ణి ఏమీ కోరను. నా బిడ్డ చల్లగా ఉంటే అదే నాకు 10,000. 18 ఏళ్ల క్రిందటి దృశ్యం. తాను కోరుకున్న కమలను పెళ్లి చేసుకోవడానికి అమ్మ సంతోషంగా అంగీకరించింది. కమల నెల తప్పినప్పటి నుండి ఆమెను కాలు కింద పెట్టనివ్వకుండా అన్ని సేవలు చేసింది. మనవడు పుట్టాడని మురిసిపోయింది. తన తల్లి ఇంత చేస్తున్నా కమలకు ఆమె నచ్చలేదు. మొదట ఆమె పేరే నచ్చలేదు. అచ్చమ్మ. ఏం పేరండి మీ అమ్మది? మా అత్త పేరు అచ్చమ్మ అని నలుగురిని చెప్పాలంటే సిక్కుగా ఉంది. మీ అమ్మ ఏం మనిషి అండి, సబ్బు వాడదంటుంది, పళ్ళు పేస్ట్తో తొంగుకోదు. ఇలా అమ్మ వినేట్లుగా కమల మాట్లాడుతున్నా ఆమె బాధను బయటకు వ్యక్తం చెయ్యలేదు. ఆమె బాధను బయటకు వ్యక్తం చెయ్యలేదు. ఆ జ్ఞాపకాల తెరలు ఉక్కిరి బిక్కిరి అవుతూ అమ్మా అంటూ పెద్దగా ములిగాడు భాస్కర్. సిస్టర్ వచ్చి సెలైన్ సరి చూసి వెళ్ళింది. ఆ మగతలు అమ్మ వచ్చినట్లుగా భ్రాంతి చెందాడు భాస్కర్. అమ్మ వెళ్ళిపోతోంది. చివరికి మనవణ్ణి కూడా అంటుకోనివ్వడం లేదు కోడలు. ఏమనుకుందో ఏమో. నాయనా, నేను మన ఊరు వెళ్ళిపోతానురా, అక్కడే నాకు ఆరోగ్యం బాగుంటుంది. నా కోసం నువ్వు కోడలతో తగాదా పెట్టుకోవద్దు. నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావలసింది. తానేమీ అనలేకపోయాడు. అమ్మ పాత ట్రంకు పెట్టెలు, బట్టలు అవి సర్దుకుని పెట్టుకుంటే తానే ఆమెను బస్టాండ్లో దిగబెట్టి వచ్చాడు. బస్సులో నుండి నీళ్లు నిండిన కళ్లతో అమ్మ తన వైపే చూస్తోంది. అమ్మా, భాస్కర్ మునుగుతున్నాడు. నాయనా, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకు. నువ్వు సంతోషంగా ఉండాలి. నేను ఎప్పుడూ దేవుణ్ణి అదే మొక్కుకుంటాను, తల్లి చెబుతూ ఉంది. అమ్మా, తన సుఖం కోసం అమ్మ ఒంటరి అయ్యింది. అంత మగతలోనూ ఈ ఆలోచన వచ్చి భాస్కర్ గుండెలో తాగిన అగ్ని పర్వతం బద్దలైంది. డాక్టర్, నా పేరు శ్రీనివాస్. నేను భాస్కర్ ఫ్రెండుని. భాస్కర్ని చూసి వెళ్దామని వచ్చా. మీ స్టాఫ్ లోనికి పోనివ్వడం లేదు. డాక్టర్ రాఘవ శ్రీనివాస్ని యగాదిగా చూశాడు. చూడు మిస్టర్, భాస్కర్ వ్యాధి హైలీ కంటేజియస్. మీరు అతడి దగ్గరకు పోకపోవడమే మంచిది. అయినా అతడి భార్యాపిల్లలే చూడటానికి రావడం లేదు. మీకెందుకు ఈ రిస్క్? భాస్కర్ నా బాల్యమిత్రుడు డాక్టర్. ఒకే ఊరి వాళ్ళం. పాపం వాళ్ళమ్మ ఎంతో కష్టపడి పెంచి చదువు చెప్పించింది. మరి కనీసం వాళ్ళమ్మ కూడా రాలేదే. తెలిసి ఉండదు డాక్టర్. నేను కవర్ చేస్తా. చూడండి మిస్టర్ శ్రీనివాస్, మీ ఫ్రెండ్ని చూడాలని ఉంటే చూడండి, కానీ అది తీవ్రమైన అంటువ్యాధి. రాకుండా ఉండాలి, గాని వస్తే బందే లేదు. అయితే మా భాస్కర్ బయటపడే మార్గమే లేదా డాక్టర్? ఏ దివ్యశక్తో అడ్డుపడితే తప్ప అతడు కోలుకోవడం అసంభవం. ఎక్కువ రోజులు ఉండడనిపిస్తోంది. త్వరగా అతడి తల్లిని పిలిపించండి. శ్రీనివాస్కి థియేటర్ దుస్తులు ధరింపచేసి భాస్కర్ ఉన్న గదిలోకి పంపారు. అక్కడ భాస్కర్ దుస్థితిని చూసి శ్రీనివాస్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో దివ్య ఔషధం కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు.
1: అంతవరకు సెలవు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.

అహూజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట ముక్కుది బిడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించిన 1973 నాటి చిత్రం జీవన తరంగాలు. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన ఈ అందానికి బంధం వేసేయనొకనాడు పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం జేవి రాఘవులు.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. జీవన తరంగాల చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల పని పాటు విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు 1970లో విడుదలైన జై జవాన్ చిత్రం నుంచి యుగళ గీతం వింటారు. అక్కినేని భారతి జంటగా నటించిన ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల గానం చేసిన మధుర భావాల సుమమాల పాటు వింటారు. సాహిత్యం సి నారాయణరెడ్డి అందించగా సంగీతం ఎస్ రాజేశ్వరరావు సమకూర్చారు. మరి పాటు విందామా?

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: జై జవాన్ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఎన్టీ రామారావు, జమున జంటగా నటించిన 1970 నాటి చిత్రం డబ్బుకు లోకం దాసోహం. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన నువ్వు నేను నడిచేది ఒకే బాట పాట వింటారు. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డబ్బుకు లోకం దాసోహం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే పాట డాక్టర్ ఆనంద్ చిత్రం నుంచి నీలాల కన్నులతో పాట వింటారు. ఎన్టీ రామారావు, అంజలీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట శ్రీ నారాయణ రెడ్డి రచించారు. KV మహాదేవన్ సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: డాక్టర్ ఆనంద్ చిత్ర నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించిన చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల గానం చేసిన ఈ మౌనం ఈ విడియం ఇదేనా ఇదేనా పాట వింటారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: FM 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్చే చాహ్నవి. 70 ఏళ్ల నవరతి మాయది రాజస్థాన్ లో ఉన్న అజ్మీర్ జిల్లాలో హర్మాడ గ్రామం. వానాకాలం చదువుల కన్నా జీవితమే ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పింది. రైతు కూలీగా మొదలుపెట్టి మజ్దూర్ కిసాన్ శక్తి సంఘం ద్వారా రైతు కూలీ సంఘాన్ని ఏర్పాటు చేసే శక్తిని సంపాదించింది ఆమె. 30 ఏళ్ల కిందటే రైతు కూలీలకు కనీస వేతనం ఇవ్వాలంటూ పోరాటం చేసింది. సత్యసాగమన దురాచారంపై ఉద్యమించింది. తర్వాత గ్రామ సర్పంచ్ గా ఎన్నికైంది. మా గ్రామంలో

జాట్లదే ఆధిపత్యం. మైనార్టీలకు కనీసం శ్మశానం కూడా ఉండేది కాదు. జాట్లకు చెందిన శ్మశానంలోకి మా శవాలకు కూడా ప్రవేశం ఉండేది కాదు. సర్పంచ్గా ఎన్నిక కాగానే మైనార్టీలకు ప్రత్యేకంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయించాను. పేదల కోసం సత్రం, వాటర్ స్కీమ్లు, ఇలా దశాబ్దాల కిందటే ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టాను. కాలానుగుణంగా మనము మారాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా కంప్యూటర్లదే లోకం. మా గ్రామ కార్యదర్శికి 40,000 జీతం. అతనికి కంప్యూటర్ రాదు. అందుకే నేను ముందుగా కంప్యూటర్ నేర్చుకున్నా, తర్వాత అతడికి నేర్పించా. ఇప్పటి వరకు 700 మహిళలకు కంప్యూటర్లో శిక్షణ ఇప్పించాలని చెప్పింది నవరతిబాయ్. ఇటీవల కనీసం 9వ తరగతి పాస్ అయిన వాళ్ళే సర్పంచ్గా పోటీకి అర్హులని మా ప్రభుత్వం నిబంధన విధించింది. దీనిపై పోరాటం చేస్తున్నా. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాలని చెప్పారు నవరతిబాయ్. ఓకే లిసనర్స్, మహిళల్లో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఆఫ్టర్ బిట్ విల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఆరోగ్యంతో పాటు అందాన్నిచ్చే వాటిల్లో బీట్రూట్ కూడా ఒకటి. మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్లతో పాటు విటమిన్లు తగు మోతాదులో లభిస్తాయి. దీని సౌందర్య సాధనంగా వాడినా మరెన్నో ప్రయోజనాలు పొందొచ్చు. కాలుష్యం, ఎండ మరెన్నో ఇతరత్ర కారణాలు చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. ఇలాంటప్పుడు పాలల్లో నానబెట్టిన ఓట్స్లో కాస్త పెసరపిండి, చెంచా తేనె, చెంచా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల బీట్రూట్ రసాన్ని కలిపి ముఖానికి ప్యాక్లా వేయాలి. అరగంటాగి పచ్చిపాలతో చేతులను తడుపుకొని మునువేలతో మృదువుగా రుద్దాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే చర్మం శుభ్రపడుతుంది. జుట్టు తలపడుతుందని, మెరుపు తగ్గుతుందని బజార్లో దొరికే కృత్రిమ రంగులెన్నో ఉపయోగిస్తున్నారు చాలామంది. దీనివల్ల తక్షణం వచ్చే ప్రయోజనం మాట అటు ఉంచితే కొన్ని రోజులకి వాటిల్లోని రసాయనాల ప్రభావంతో వెంట్రుకలు బలహీనమవుతున్నాయి. అలా కాకుండా కప్పు హెన్నా పొడిలో 2 టేబుల్ స్పూన్ల బీట్రూట్ రసాన్ని, చెంచా నిమ్మరసం కలిపి మెత్తని ప్యాక్లా చేసుకోవాలి. ఇలా నెలకోసారి చేస్తే జుట్టు సహజమైన రంగులో అందంగా కనిపించడమే కాదు, పోషకాలు కూడా అందుతాయి. జుట్టు ఆరోగ్యంగాను ఉంటుంది. అరకప్పు బొప్పాయి గుజ్జు, 1/2 కప్ బీట్రూట్ రసం, 1/2 కప్ ఓట్స్, కొద్దిగా చక్కెర తీసుకొని అన్నిటినీ బాగా కలపాలి. కాసేపు అయ్యాక ఈ మిశ్రమాన్ని చేతులకు, పాదాలకు పూతలా రాయాలి. ఇలా పూర్తిగా ఆరక కడిగేయాలి. మృత కణాలు పోతాయి, చర్మం శుభ్రపడుతుంది. బలహీనంగా ఉన్న గోళ్లకు బీట్రూట్ తగిన పోషకాన్ని అందిస్తుంది. 2 చుక్కల బాదం నూనెలో చెంచా బీట్రూట్ రసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంలో గోళ్లను కాసేపు నాననివ్వాలి. దీనివల్ల గోళ్లు బలంగా మారడంతో పాటు ఆరోగ్యంగాను కనిపిస్తాయి, చక్కగా పెరుగుతాయి. ఓకే లిసనర్స్, మహిళల ఒక వంటకం తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్.

0: ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామీరం, భీమవరం.
1: ఫోన్ 0818-16-22-3454.
2: ఆఫ్టర్ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజ్నాస్. ఈరోజు మహిళలో పచ్చిమిర్చి కారపొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, పచ్చిమిర్చి 15, పుట్నాల పప్పు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు పావు కప్పు, జీలకర్ర టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు చిన్న కప్పు, వెల్లుల్లి రెబ్బలు 12. మరి పచ్చిమిర్చి కారపొడి ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి పుట్నాల పప్పును దోరగా వేయించుకొని తీసేసుకోవాలి. అదే కడాయిలో కొబ్బరి ముక్కలు, జీలకర్రను కూడా విడివిడిగా వేయించుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసి కడిగి తుడిచి ముక్కలు చేసిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకొని తర్వాత కరివేపాకు వేసేయాలి. ఈ రెండింటిని మరో 5 నిమిషాల పాటు వేయించి తీసుకోవాలి. మిక్సీలో పుట్నాల పప్పు వేసుకొని పొడిలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర, కొబ్బరిని కలిపి పొడి చేసుకొని పుట్నాల పప్పు పొడిలో వేసేయాలి. చివరిగా వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి తగినంత ఉప్పుని పుట్నాల పప్పు పొడి పైన వేసుకొని అన్నిటినీ బాగా కలిపితే చాలు. ఈ పొడి అన్నంలోకే కాదు, టిఫిన్లోకి కూడా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే లిస్నర్స్, మరి ఇదండి ఈరోజు మహిళా కార్యక్రమం. మరి తిరిగి ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు ఉచిత హాస్టల్ వసతి కలదు తల్లికి వందనం పథకం వర్తించును కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1 శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్
3: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్
4: వినూత్నమైన రంగులు అద్భుతమైన డిజైన్స్ అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్
5: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్
3: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్
5: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్ 3D గ్లాసీ ఫినిష్ మ్యాచ్ ఫినిష్ మ్యాచ్ వుడ్ ఫినిష్ విట్రిఫైడ్ టైల్స్ అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్
4: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం
6: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పండును మనం ఏదో ఆటల్లో అట్టిపండులా నోరుకొక తినే పదార్థంలో చూస్తాం, గాని వాస్తవానికి పండు అంటే అదో అద్భుత ఔషధం. ప్రకృతి తన బిడ్డల కోసం ఎన్నెన్నో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్ తదితరాలన్నింటిని కలిపి అత్యంత రుచికరంగా, ఎంతో అందంగా పొట్లం కట్టి అందిస్తున్న ఔషధ ఆహారమే ఈ పండ్లు, ఫలాలు. మందులు చూస్తే మన మనసు వికలమవుతుంది, నొప్పులు, బాధలు గుర్తుకొచ్చి అయ్యో అనిపిస్తుంది. కానీ పండ్లను చూడమంటే అదో కనుల పండుగ. ప్రకృతి సిద్ధంగా అందమైన ఆకృతుల్లో, అద్భుతమైన రంగుల్లో, అనిర్వచనీయమైన రుచుల్లో లభ్యమయ్యే పండ్లు ప్రాణాలకు రక్షణనిచ్చే అమృత గుళికలు. చెబితే అతిశయోక్తిలా అనిపించొచ్చు, గాని పండ్ల గురించి శాస్త్ర పరిశోధనా రంగం తవ్వితీసిన కొన్ని సరికొత్త ప్రయోజనాలు బయటపడుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల చేత పండ్లు ఎక్కువగా తినిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పండ్లు తినమని చెప్పడానికి ఇన్ని పథకాల కార్యక్రమాలు అవన్నీ అవసరమా అని అనిపించవచ్చు. కానీ పండ్లకు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని, వీటి ఆరోగ్య ప్రయోజనాలను ఒక్కసారి చూస్తే నేటి ఆధునిక రుగ్మతులకు పండ్లు ఎంతగానో విరుగుడుగా పనిచేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు అంతగా పండ్ల గురించి ప్రచారం చేస్తోందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే లిజనర్స్, పండ్లు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోబోయే ముందు మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనెస్. పండ్లు సహజమైన తీపి పదార్థాలు, అయినా వీటిలో శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి స్వీటు, బేకరీల పదార్థాల వంటి వాటికి పండ్లు తినడం వల్ల ఒంట్లోకి అవసరమైన క్యాలరీలు చేరకపోవచ్చు. ఇలా రోజు పండ్లు తినమన్నది బరువు నియంత్రణకు చక్కగా దోహదపడుతుంది. పండ్లలో క్యాలరీలే కాదు, కొవ్వు కూడా తక్కువే. మనకు మేలు చేసే విటమిన్లు, పోషకాలు, పీచు, ఫోలిక్ యాసిడ్ వీటిలో సమృద్ధిగా ఉంటాయి. చక్కటి ఆరోగ్య పరిరక్షణకు ఇవన్నీ అవసరమైనవే. సమతుల ఆహారంలో భాగంగా రోజు కొన్ని పండ్లు తినడం వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయండోయ్. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం నివారణలో పండ్లు మంచి పాత్ర పోషిస్తాయి. పండ్లు దండిగా తింటే చాలా రకాల క్యాన్సర్లు కూడా మన దరి చేరవు. చాలా పండ్లలో పీచు సమృద్ధిగా ఉంటుంది. ఇది కూడా అత్యంత మేలైన జిగురులా కరిగే ఒక రకమైన ఫైబర్. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెరగనీయకుండా చూడటంలో ఈ రకం పీచు కీలక పాత్ర పోషిస్తుంది. పీచు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి రుగ్మతల నివారణ కూడా సాధ్యమని మన పరిశోధకులు గుర్తించారు. పేగులు చక్కగా పనిచేసేలా చూడడం ద్వారా ఈ పీచు మలబద్ధకాన్ని కూడా పోగొడుతుందండి. రోజు పొటాషియం సమృద్ధిగా ఉండే అరటి, నారింజ వంటి పండ్లు తినడం వల్ల రక్తపోటు కూడా పెరగకుండా ఉంటుంది. ఓకే లిజనర్స్, పండ్లు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోబోయే ముందు మీకోసం మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇంట్లో భోజనాల బల్ల మీద ఓ మూల స్టాండులోనో ఎక్కడో చోట అందమైన చిన్ని పాత్రలో పండ్లు కంటికి కనబడేలా పెట్టండి. దీనివల్ల చూడగానే తినాలని అనిపించగానే తినడానికి కూడా వీలుగా ఉంటుంది. తరిగిన పండ్ల ముక్కలను తప్పనిసరిగా ఫ్రిడ్జ్ లో ఉంచండి. వాటిని సాధ్యమైనంత త్వరగా తినేయండి. ఏ సీజన్ లో దొరికే పండ్లను ఆ సీజన్ లో కొనుక్కుంటే మంచిది. అంత ఖరీదు కూడా ఉండవు. వాటి రుచిని కూడా మనం పూర్తి స్థాయిలో ఆస్వాదించగలము. పండ్ల రసాల్లో పీచు పోతుంది. మనం రోజువారీ ఆహారం తినేటప్పుడు దానిలో కనీసం సగభాగం పండ్లు కూరగాయలతో నింపగలిగితే మనం తగినన్ని పండ్లు తిన్నట్టే. రోజులో పిల్లలకు కనీసం 1.5 కప్పు, ఓ మోస్తారు శారీరక వ్యాయామం చేసే పెద్దలకు 2 కప్పులు పండ్లు తినడం ముఖ్యమండి. రకరకాల రంగు పండ్లు తినేందుకు ప్రయత్నించండి. ఆరోగ్య పరిరక్షణలో ఈ రంగులది కీలక పాత్ర. సాధ్యమైనంత వరకు ఉదయం అల్పాహారంతో తప్పనిసరిగా ఒక పండు ఉండేలా చూడండి. సాయంత్రం స్నాక్స్ గా రకరకాల పండ్లను వాడుకోవచ్చు. రుచిని బట్టి, ఆసక్తిని బట్టి మాంసాహారంతో కూడా ఈ పండ్లను తినచ్చండోయ్. ఇంట్లో పండ్ల సంస్కృతిని కూడా ఏర్పాటు చేయండి. పిల్లలకు ప్రత్యేకంగా పండ్ల అలవాటు చేయక్కర్లేదు. పెద్దలు పండ్లకు ప్రాధాన్యం ఇస్తే పిల్లలు తమకు తెలియకుండానే పెద్దలను అనుకరిస్తారు. పండ్ల కొండం నుంచి వాటిని కనగడం, ముక్కలు తరగడం వంటివన్నీ పిల్లలతో చేయించండి. దానివల్ల వారిలో ఆసక్తి, ఉత్సుకత కూడా పెరుగుతాయి. ఓకే లిజనర్స్, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

పరంపరాగత రకాల సేకరణ వర్ణన పెంపుదల. వేల ఏళ్ల నుంచి స్థానిక పరిస్థితుల్లో వర్ధిల్లే పంట విత్తనాలని ఎంచుకుని రైతులు పరిరక్షించారు. కానీ గత చాలా దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు విత్తనాల మార్కెట్ ని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు గుప్పిట్ల పెట్టుకొనిచ్చాయి. స్వదేశీ రకాలు, వాటిని పెంచడాన్ని గురించిన పరిజ్ఞానపు

0: నష్టం సమాజానికి ఒక బెదిరింపు. ఒకప్పుడు రైతులకి విత్తనాలని ఎంచుకొనడానికి, నిల్వ చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడు విత్తనాల కంపెనీల్లో దొరికే కొన్ని వాణిజ్య రకాల విత్తనాలని కొనడం తప్ప తరచూ వేరే మార్గం లేకుండా పోయింది. వేగంగా మారుతున్న వాతావరణం వల్ల స్థానికంగా అనుకూలమైన రకాల అవసరం రైతులకు అదివరకటి కన్నా ఇప్పుడు బాగా పెరిగింది.
1: ఒకప్పుడు మేము అధిక దిగుబడినిచ్చే సంకర రకాలని పెంచేవాళ్ళం. లాభాలు వచ్చేవి కావు. అకాల వర్షాల వల్ల విత్తనాలు పాడయ్యేవి. అనూహ్యమైన అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వల్ల వచ్చే తెగుళ్లు మొక్కల మీద ప్రభావాన్ని చూపేవి. దానితో ఖర్చు ఎక్కువయ్యేది, లాభాలు దక్కేవి కావు. కాబట్టి ఇప్పుడు పరంపరాగత రకాలతో సేంద్రియ ఆహారాన్ని పండిస్తున్నాము.
0: పరంపరాగత రకాల దిగుబడి తక్కువ అని ఎంతో మంది నమ్ముతున్నా, జీవావరణ సాంకేతిక చిట్కాలని అన్వయిస్తే అవి తరచుగా వాణిజ్య రకాలని మించే చక్కటి ఫలితాలనిస్తాయి. పైగా గ్రామీణ రకాల వల్ల వినియోగదారులు తెలుసుకోవలసిన ఆరోగ్యపరమైన లాభాలెన్నో ఉన్నాయి.
2: మా వెనకటి తరాలను చూస్తే వాళ్ళు ఆరోగ్యంగా 80-90 ఏళ్ల వరకు జీవించేవాళ్ళు. కానీ ఇప్పట్లో మనుషులు ముఖ్యంగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి రకరకాల రోగాలొచ్చి మరణిస్తున్నారు. ప్రస్తుతం పడుచువాళ్లు కూడా అలాంటి జబ్బుల వల్ల చనిపోతున్నారు. దీనికి మన ఆహారం, ఆహార సంస్కృతుల్లో వచ్చిన మార్పే కారణం. ఒకప్పుడు ప్రజలు రసాయనిక ఎరువులు, కీటక నాశనులు లేని తమ స్థానిక పొలాల్లో పండించిన సేంద్రియ ఆహారాన్ని తినేవాళ్లు.
0: జీవావరణ సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారానికి పెరుగుతున్న గిరాకీ వలన నాణ్యమైన స్థానిక రకాల విత్తనాలు రైతుల అందుబాటులోకి రావాలి. పరంపరాగత రకాల సేకరణ, వర్ణన, పెంపుదల కోసం మీరు స్థానిక సంస్థలతో కలిసి పనిచేసే పద్ధతులను నేర్చుకుందాం. ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలో వేల మంది విత్తన స్వచ్ఛంద రక్షణదారులు దేశవాళీ వరి, సిరిధాన్యాలు, కూరగాయలు, పప్పులు, నూనె గింజలు, పత్తి విత్తనాలను పదిలపరుస్తూ వారిలో కొందరు చెప్పేది విందాం.
1: కొన్ని రకాల సిరిధాన్యాలు కిడ్నీ సమస్యలని, రక్తహీనతని నయం చేయడంలో తోడ్పడతాయి. వాటిలో ఐరన్, కాల్షియం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సిరిధాన్యాలని సేవిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రకరకాల వంటకాలకి దేశవాళీ వరి రకాలు బాగుంటాయి. అందుకనే ప్రజలు సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. దీనికి మన సంస్కృతిలో బలమైన సంబంధం ఉంది.
0: దేశవాళీ రకాలని సేకరించి, వాటి విశేషాలన్నీ పూర్తిగా వివరించి, విస్తరించి అందుబాటుల్లోకి తేవడానికి వ్యవసాయ జీవావరణంలో గాని, సహజ వ్యవసాయంలో గాని ఆసక్తి ఉన్న స్థానిక సంస్థ సాయాన్ని కోరాలి. అనేక మంది రైతులు స్వచ్ఛందంగా తమ సమయాన్ని, భూమిని వెచ్చించి విత్తనాలని కొద్ది కొద్దిగా పదిలం చేస్తూ స్థానిక రకాలని పరిరక్షిస్తున్నారు. ఏదైనా నిర్దిష్ట ప్రాంతాల్లో జరిగే సమావేశాలు, శిక్షణా శిబిరాల్లో రైతుల నుంచి మీరు ఈ రకాలని సేకరించవచ్చు. లేదా మీరు రైతులని వాళ్ల ఇళ్లలో కలవవచ్చు. అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ల రకాల పట్ల మీకు ఎందుకు ఆసక్తి కలిగిందో వివరించవచ్చు. ఒక విత్తనాల బ్యాంకుగా విత్తనాల సంరక్షకుల నెట్వర్క్లు నిర్వహించే విత్తనాల ఉత్సవాల్లో గాని, రైతుల శిక్షణా శిబిరాల్లో గాని మీరు దేశపు ఇతర ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి రకాలని సేకరించవచ్చు.
2: మా ప్రాంతాల్లో దొరకని ఎన్నో రకాలను ఇక్కడ చూస్తున్నాం. ఇలాంటి సమావేశాల్లో వేరువేరు చోట్ల నుంచి వచ్చిన రైతులను కలుసుకుని వాళ్ల వ్యవసాయ పద్ధతులని, మనుషులను తెలుసుకోగలుగుతున్నాం. మాకు కొత్త రకాలు దొరకడమే కాక విత్తనాలు గల రైతుల కాంటాక్ట్లను కూడా తీసుకోగలుగుతున్నాం. రాగులు, అరికలు, సజ్జలు, గర్జీ వంటి చిరుధాన్యాలను ఒకప్పుడు బీదలే తినేవాళ్లు. ఇప్పుడు పంటలని చాలా మంది ఆదరిస్తున్నారు.
0: రకానికి తగినన్ని విత్తనాలు దొరికితే కిలో సేకరించాలి. లేకుంటే 10 నుండి 20 గ్రాములు చాలా అరుదైన రకాలవైతే వాటిని పదిలం చేయడానికి కొద్ది విత్తనాలు చాలు. ప్రతి 7 విత్తనాల రకాలని సజీవంగా ఉంచడానికి వాటిని వైవిధ్య పంటల మడుల్లో పెంచడం తప్పదు. మొదట్లో ఒకరిద్దరు విత్తనాల రక్షకులు సరిపోతారు. కానీ విత్తనాల బ్యాంకులోకి ఎక్కువ రకాల విత్తనాలు చేరినప్పుడు ఎక్కువ మంది విత్తనాల స్వచ్ఛంద సంరక్షకులని చేర్చుకోవాలి. ఒక్కో సంరక్షకుడికి వాళ్ల ఆసక్తులు, వనరులను బట్టి 5 నుంచి 50 రకాల పదిలపరచడానికి ఇవ్వాలి. విత్తనాల బ్యాంక్ వద్ద రకాలు, విత్తనాల సంరక్షకుల వివరాలు నమోదై ఉండాలి. కొండ భూముల వరి, సుగంధ వరి, సిరిధాన్యాలు వగైరాల వంటి వేరువేరు పంటలకి వేరువేరు పొలాల్ని వాడాలి. మీ వద్ద రకాలు ఎక్కువ ఉంటే ఒక్కో పంటకు మీకు 1 కన్నా ఎక్కువ పొలాలు అవసరం కావచ్చు. ప్రతి పొలంలోనూ విడివిడిగా చిన్న చిన్న మళ్లలో ఒకే రకం పంటవి 20 రకాల వరకు పెంచాలి. ప్రతి మడికి లేబుల్ చేర్చి దానిమీద ఒక కోడ్ని, ఆ రకం

0: పెరుగుతున్న రోజుల సంఖ్యని స్పష్టంగా రాయాలి. ఇటువంటి వైవిధ్య పంటల మడులు సమాచారాన్ని వివరంగా సేకరించడానికి స్థానిక సంస్థలకి, శిక్షణ పొందిన లీడర్ రైతులకి వీలు కల్పిస్తాయి. ఒక నోట్బుక్ లో ప్రతి రకపు ప్రత్యేక లక్షణాలని రాయాలి. ప్రతి రకాన్ని గురించి, అది ఎలాంటి భూమికి తగినది, మొక్క ఎత్తు, మొక్క రంగు, గింజ పరిమాణం, రంగు, ఎందరు పైరు చేశారు, ఆకు పరిమాణం, ఆకారం, వేళ్ల పెరుగుదల, తెగుళ్లు, రోగాలు, ఉత్పాదన వంటి లక్షణాల సమాచారం అంతా మీకు తెలియాలి. దీన్ని క్యారెక్టరైజేషన్ అంటారు. ఉత్తమమైన విత్తనాల ఉత్పాదన కోసం పెంచుతున్నప్పుడు నిర్దిష్ట ప్రాంతాలకు అనుకూలమైన రకాన్ని ఎంచడంలో ఇది మీకు తోడ్పడుతుంది.
1: మేము వరి, పెసలు, ఉలవలు, కాయధాన్యాల వంటి వాటిని సాంప్రదాయకంగా పండిస్తాము. ఆ రకాల గురించి, అవి ఎలా ఉంటాయి, ఎలా పెంచాలి, వేడి, చలి, వానలని తట్టుకునే శక్తి వేటికి ఉంది అని మా పూర్వులు నేర్పారు. మేము ప్రతి రకాన్ని గురించి ముఖ్య విశేషాలని, దేనికి ఔషధ గుణాలున్నాయి, దేనికి కరువు, వాన, తెగుళ్లని ఎదుర్కొనే శక్తి ఉంది, దిగుబడి సత్తా వంటివి నోట్ చేసుకుంటాము. ఈ తరం భవిష్యత్తు తరాల కోసం ఈ రికార్డులని భద్రం చేస్తాం.
0: రకాలని పదిలపరుస్తూ విత్తనాల సంరక్షకులు తాము గమనించినవి అనుభవాల ఆధారంగా తమ సొంత అభిరుచులని ఏర్పరచుకుంటారు. కోతలకు ముందు ప్రభుత్వ అధికారులని, విలేకరులని, ఇతర రైతులని మడులను చూడడానికి ఆహ్వానించాలి. దీనివల్ల స్థానిక రకాల ప్రాముఖ్యతని గురించిన అవగాహన పెరుగుతుంది. విత్తనాల కొత్త సంరక్షకులు, ఉత్పాదకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. నచ్చిన 2-3 రకాలని ఎంచుకోమని ప్రతి రైతుని అడగాలి. ఆ రకాల్లో వాళ్లకి నచ్చిన విషయాలని రాసుకోవాలి. ఎంపికైన రైతులను మాత్రమే మార్కెటింగ్ కి పెద్ద ఎత్తున మార్పిడి చేయడానికి పెద్ద మొత్తాల్లో పెంచాలి. విత్తనాల ఉత్పత్తిదారులుగా కొద్దిమంది స్థానిక రైతులు శిక్షణ పొందుతారు. నాణ్యమైన విత్తనాలని ఉత్పత్తి చేయడం, భౌతిక శుద్ధతను నిర్వహించడం వాళ్ళకి తెలుసు.
2: నాణ్యమైన విత్తనాలను పదిలం చేసి ఉత్పత్తి చేయడం, ఆ నాణ్యమైన విత్తనాలను ఇతర రైతులకు, సంస్థలకు అమ్మడంలో మేము వాళ్లకు శిక్షణనిస్తాం. మా విత్తనాల బ్యాంకు నుంచి విత్తనాలు తీసుకుని వాళ్ళు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. కోతల తర్వాత తమ స్వంత ఉత్పాదన కోసం వాళ్ళ విత్తనాలు ఉంచుకుంటారు. వాళ్ళు విత్తనాలను స్వయంగాను అమ్మి మిగిలినవి మా విత్తనాల బ్యాంకుకిచ్చి అమ్మమంటారు. దాంతో మాకు కూడా కొంత లాభం మిగులుతుంది.
0: స్థానిక రకాల కోసం ఒక మార్కెట్ ని సృష్టించడానికి విత్తనాల ఉత్పత్తిదారులని సమూహపు విత్తనాల బ్యాంకులు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్లు, వీలైతే సేంద్రియ రైతులకి విత్తనాలు అమ్మే కంపెనీలతో సంధానించాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానిక రకాలు, కరువు, ఇతర ఒత్తిళ్లను, జీవావరణ సాంకేతిక చిట్కాలను అన్వయిస్తే చక్కగా ఎదుర్కొని తరచుగా వాణిజ్య రకాలని మించే చక్కటి ఫలితాలనిస్తాయి. సమూహపు విత్తన బ్యాంక్ స్థానిక రకాల సేకరణ, క్యారెక్టరైజేషన్, పెంపుదల, పంపిణీలను సమన్వయం చేయగలదు. విత్తనాల సంరక్షకులను ఇళ్లలో కలవడం, విత్తన ఉత్సవాలు, రైతుల శిక్షణా శిబిరాల్లో పరంపరాగత రకాలను సేకరించాలి. ఆసక్తి, వనరులను బట్టి ప్రతి విత్తన సంరక్షకుడికి 5 నుంచి 50 రకాలు పదిలపరచడానికి ఇవ్వాలి. వైవిధ్య పంటల మడుల్లో ఒక పంట తాలూకు 20 రకాలని విడివిడిగా చిన్న చిన్న మడుల్లో పెంచాలి. మీరు ప్రతి రకాన్ని గమనించి దాని ముఖ్య లక్షణాలని రాసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. తమకు బాగా నచ్చిన రకాలని విత్తనాల సంరక్షకులు, ఉత్పాదకులు ఎంచుకుంటారు. అప్పుడు వీటిని విడిగా మడుల్లో పెంచితే సమూహపు సభ్యులు వాటిలోంచి 2-3 రకాలని లేదా తమకు బాగా నచ్చిన వాటిని ఎంచుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ విత్తనాల స్థానిక ఉత్పాదకులతో కలిసి పంపిణీకి, అమ్మకానికి ఎంత విత్తనాన్ని ఉత్పత్తి చేయాలన్నది విత్తనాల బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఎక్కువ మంది రైతులకి స్థానిక రకాల చక్కటి విత్తనాలు లభించినప్పుడు ప్రకృతి మీద, స్థానిక సంస్కృతి పట్ల గౌరవంతో ఉత్పత్తి చేసి వినియోగించడానికి మనకు వీలవుతుంది. అది వాతావరణంలో వస్తున్న మార్పులకు తట్టుకోవడానికి మన సమాజాన్ని ఆరోగ్యంగా, బలంగా మార్చుతుంది.
3: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్,
4: ఏందో
3: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
4: ఓకే ఓకే,
3: ప్యార్సే పోరాయినండి భయ్యా.
4: అయితే
3: సెంటర్లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
4: కౌన్ బా,

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం

0: చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622345.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: 90.4
1: రేడియో విష్ణు లిజనర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీకు మంచి మంచి సాంగ్స్ ప్లే చేసేయడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్న

0: స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే, ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.
5: హలో అండి.
6: హలో, నమస్తే సాయంత్రం.
5: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గారు మాట్లాడుతానమ్మా.
5: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
6: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
5: నేను చాలా బాగున్నా అండి.
6: మీ నలుగురు పేర్లు, మీ అందరి వాయిస్లు, స్వరాలు నాకు ఒక్కలాగా ఉంటాయి. మీ పేరు ఒక్కసారి చిన్నగా చెప్పాలి.
5: నా పేరు గాయత్రి అండి.
6: అమ్మా, నేనే పాలకరిస్తాను, సారీ గుర్తుపట్టలే. చిట్టు తల్లి గాయత్రి, చిట్టు తల్లి, శుభ సాయంత్రం.
5: శుభ సాయంత్రం అండి.
6: నిన్న మీరు అన్న మీరు స్వామి యొక్క అన్నారు లేదో, నిన్న సాయంత్రం ఫోన్ పెట్టింది ఒక అరగంట బాగుంటకు మా ఊళ్ళో కూడా పెద్ద వాన వచ్చింది.
5: అవునా అండి?
6: ప్రమాణబుద్ధిగా చెప్తున్నాను, చాలా పెద్ద వాన వచ్చింది, ప్రకృతి చాలా చల్లబడింది.
0: మీరు అన్నారు కదండి బాలవాక్కు బ్రహ్మవాక్కు అని చెప్పి.
6: బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నాను. పెద్ద తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఒకటే అన్నా కూడానండి.
5: అదే అండి.
6: ఇలా ఇప్పుడు ఎలా ఉందమ్మా వాతావరణం తల్లి?
0: ఇప్పుడు చల్లగానే ఉందండి. ఇందాక కొంచెం చిన్నగా చినుకులు పడ్డాయి.
6: మాకు ప్రస్తుతం కొద్దిగా వర్షం, కొద్దిగా ఎండ కాసిందండి. ఆ తర్వాత మా ఊర్లో కూడా కొంచెం చిరుకులు పడ్డాయి. ప్రస్తుతం కూడా కూల్ గానే ఉంది వాతావరణం.
0: నుండి వాతావరణం కూల్ గానే ఉందండి, అసలు ఎండ రాలేదు.
6: ఇక్కడ మాత్రం ఒక గంట 2 గంటలు ఎండ కాసింది రండి ప్రస్తుత.
5: సరే అండి, మరి వాళ్ళ క్వశ్చన్ వినేస్తారా?
6: మీరు సింగిల్ గా లైవ్ చేస్తున్నారు కదా ఈవేళ?
5: లేదండి, సౌమ్య గారు కూడా నాతో ఉన్నారు.
6: ఒక్కసారి ఇవ్వండి, మరి అక్కడికి ఇవ్వరా? మీరు అక్కడ కూడా పలకరించిన తర్వాత కోర్టులు అడుగుతారు కానీ. మీరు
5: సౌమ్య గారు మాట్లాడండి.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
6: బాగున్నారా తల్లి? సౌమ్య గారు, సౌమ్య తిట్టుదల్లు ఎలా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా చాలా బాగున్నానండి. నేను మధ్యలో మాట్లాడాను మీరు, కానీ నా గొంతు గుర్తుపట్టలేదు.
6: నేను గుర్తుపట్టలేదురా, అంటే ఫోన్ ట్రై చేస్తున్నాను. ఫోన్ ట్రై చేసినప్పుడు వాయిస్ ఆగిపోద్ది కదా.
0: అవునండి.
6: అంటే రెండు ఫోన్లు ఉంటే పర్వాలేదు, నేను సింగిల్ ఫోన్ తో ట్రై చేస్తాను కాబట్టి కొద్దిగా, అంటే రెండో కాలు మూడో కాలు అయితే ముందు మీ మాటలన్నీ వింటాను. అంటే ఇప్పుడు ఫస్ట్ కాల్ అయ్యారంటే ఇంకా సంతోషం. మిగతావా మన శ్రోతలు మాట్లాడే మాటలు, మీరు వినిపించే పాటలు ప్రశాంతంగా అలా జారపడి వింటాను, ఇంకా సంతోషం. నేను మొదటి కాలర్ అయ్యానంటే,
0: మొదటి కాలర్ కాకపోతే ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా అని చెప్పి ఫోన్ ట్రై చేస్తూ ఉంటారా?
6: అంటే ఫోన్ ట్రై చేస్తూ ఉన్నందువల్ల మీరు మాట్లాడే మాటలు, శ్రోతలు మాట్లాడే మాటలు నేను వినడానికి అవకాశం ఉండదు. ఒకటి ఏంటంటే రెండు ఆరోగ్యం బాగలేనందువల్ల మరి ఎక్కువసేపు ట్రై చేయడం నాకు కుదరదండి, చాలా ఇబ్బంది పడతాను అన్నమాట నేను.
0: ఓకేనండి. మరి ఈరోజు

0: పొడుపు కథ అడుగుతున్నాము, అది వినేయండి.
1: స్నానం చేస్తే తడవదు కానీ పొయ్యిలో వేసినా కాలదు, ఏమిటది? స్నానం చేసినా తడవదు, పొయ్యిలో వేసినా కాలదు.
2: ఆలోచిస్తే వస్తుంది అనుకోండి, మన శ్రోత లేకుండా చెప్పేస్తారు. అది పని అండి, మామూలుగా సీరియస్ గా చెప్పచ్చా?
0: సీరియస్ గానేనండి, పొడి కదా అది.
2: అదేలేండి, సర్లేండి, మన శ్రోత ఏమైనా చెప్తే తెలుసుకుంటాను. నేను ఒక విషయం విశిష్టం చెప్పి మిమ్మల్ని పాట అడుగుతాను.
1: తప్పకుండా అండి.
2: ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన మహాగాయకులు, మధుర గాయకులు అయినటువంటి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో భక్తి రంజన కార్యక్రమాన్ని స్థాపించిన వారు, ఇప్పటికే అది 70 సంవత్సరాలు కొనసాగుతుందండి ఆ కార్యక్రమం. వారే నారద పాత్రలకు విశిష్టమైన పేరు తెచ్చినటువంటి మంగళపల్లి బాలమండ్రి కృష్ణ గారి జయంతి అండి వేళ. మంగళమల్లి బాలమల్లి గెట్టి గారు మన మన మన ఉభయ గోదావరి జిల్లాలో ఒక జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తలో పుట్టారండి వారు. బాలుడిగా ఉన్నప్పుడే కచేరీలు చేయడం వల్ల వారు అసలు పేరు మురళీకృష్ణ అయినా, బాలుడిగా ఉన్నప్పుడే కచేరీలు చేయడం వల్ల వారి గురువు గారు పారుపల్లి రామకృష్ణ పంతులు గారు బాలమురళి అని పిలిచినప్పుడు అప్పటి నుంచి మంగళమల్లి బాలమల్లి గెట్టి గారు అయ్యారండి వారు.
0: అవునా?
2: అవును తల్లి. ఈ తర్వాత మన హీరో కళ్యాణ్ రామ్ గారు పుట్టినరోజు కూడా ఈవేళనండి, జూలై 5.
0: రేడియో విష్ణు తరపున కళ్యాణ్ రామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామండి.
2: చాలా సంతోషం అండి, వారు కూడా మంచి మంచి సినిమాలో నటించారు. కాకపోతే నాకు మంగళంపల్లి వారు అంటే మహా ప్రాణం కాబట్టి వారి పాట అడుగుతారు. మిగతా కాలం ఎవరైనా కళ్యాణ్ రామ్ గారు పాట అడగాలని కోరుకుంటున్నాను.
0: ఓకేనండి.
2: మంగళంపల్లి బాలమల్లి కృష్ణ గారికి జయంతి సందర్భంగా వారికి నివాళి తెలియపరుస్తూ నేను మిమ్మల్ని అడగబోతున్న పాట మా చిట్టు తల్లి సౌమ్య గారిని, మరో చిట్టు తల్లి గాయత్రి గారిని అడగబోతున్న పాట
1: చెప్పండి.
2: భక్త ప్రహ్లాద ఈ చిత్రంలో మంగళంపల్లి బాలమల్లి కృష్ణ గారు పాడిన పాట. గీతరచన సముద్రాల, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఆది అనాది నీవే దేవా, ఆది అనాది నీవే దేవా అని విష్ణుమూర్తి స్మరిస్తూ స్తుతిస్తూ నారద పాత్రలో మంగళంపల్లి వారు పాడిన నటిస్తూ పాడిన పాట అండి ఇది.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: మా అక్క గారు కొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, మా సౌమ్య చిట్టు తల్లికి, మా గాయత్రి చిట్టు తల్లికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, మంచు శాస్త్రిరావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారు, ఎం నాగేశ్వరరావు గారు వారికి, నెక్స్ట్ పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, మస్తాన భాషా గారికి, వీరందరికీ హాయ్ చెప్తున్నాను. మా చిట్టు తల్లి ఇద్దరికి బాయ్ చెప్తున్నాను. మంగళపల్లి వారి పాట మంగళపల్లి బాలమల్లి కృష్ణ గారి పాడే పాట కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజనర్స్, మరొక మంచి పాటను అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
2: నా పేరు ఎండి వద్దులోహం అండి.
1: హలో, ఏం పేరండి?
2: నా హలో హలో నా పేరు అండి.
1: చెప్పండి.
2: మేము భీమవరం గునుపుల నుంచి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి, మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా అండి?
2: వినలేదండి.
1: మీకు అయితే ఒక పొడుపు కథ అడుగుతాను. స్నానం చేస్తే తడవదు, పొయ్యిలో వేసినా కాలదు, ఏమిటది?
2: మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి.
1: మళ్ళీ ఒకసారి అడుగుతాను. ఒకసారి మీ దగ్గర ఉన్న రేడియో వాల్యూమ్ తగ్గించుకోండి.
2: సరే అండి, ఇప్పుడు చెప్పండి.
1: స్నానం చేస్తే తడవదు, పొయ్యిలో వేసినా కాలదు, ఏమిటది? అది రోజు మనతోనే ఉంటుంది.
2: మన బట్టలు?
1: మరి బట్టలు పొయ్యిలో వేస్తే కాలుతాయి కదండి.
0: అయితే ఆన్సర్ మేము లాస్ట్లో రివీల్ చేస్తామండి, అప్పుడు వినండి.
2: సరే అండి.
0: మరి రోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
2: సైకో పాట విన్నాం అనుకుంటున్నాం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: ఈరోజు మా మమ్మీ బర్త్డే అండి.
0: పేరేంటండి?
2: ఎండి శబ్నా అండి.
1: ఏం పేరండి?
0: హలో.
2: హలో
0: షఫ్నా గారికి రేడియో విష్ణు తరపున హ్యాపీ బర్త్డే చెప్తున్నాం.
2: సరేనండి.
1: మరి మీరు అడిగినట్టే మీ అమ్మగారికి ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ ఈ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నామండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: Class Cyclone. సో లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి. మరి నెక్స్ట్ కాలర్ అయితే మా లైన్లో ఉన్నారు, వన్వి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో.
2: హృదయపూర్వక శుభ సాయంత్రం తెలుపుతున్నది సౌమ్య మరియు గాయత్రులకు నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మార్చివారి నుంచి. అమ్మా,
1: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
2: చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నానమ్మా. మీరిద్దరు ఉన్నప్పుడు లైన్ కలిసి వేళ క్లియర్గా ఉంది నాకు వాయిస్.
1: అవునా అండి, నిన్న మాకు కూడా ఇక్కడ వర్షం పడడం వల్ల, సిగ్నల్ లేకపోవడం వల్ల సరిగ్గా వినిపించలేదు మాకు కూడా కాలర్స్ది.
2: అదే అదే, నిన్న నాకు తృప్తం లేదమ్మా, నిజంగా గాయత్రి వచ్చినట్టు కూడా నాకు తెలియలేదన్నమాట.
1: మాకు కూడా నిన్న చాలా బాధగా అనిపించింది అండి, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోయాం.
2: అదే అదే, ఒకసారి అలా జరిగిద్దమ్మా, మనం ఇటువంటి వాటికి చింతించకూడదు.
1: వెంకటరెడ్డి గారు, మరి అక్కడ వాతావరణం ఎలా ఉందండి?
2: చల్లగానే ఉంది, మబ్బుగానే ఉంది, సినుకులు లైట్ లైట్ జల్లు పడుతుంది, కానీ వర్షం రావట్లేదమ్మా. మరి
1: అవునా, మరి త్రిమూర్తులు గారు నిన్న అలానే అంటే ఈ రోజు వర్షం పడిపోతుందని చెప్పాము మేము, పడిందంట.
2: పడుతుంది పడుతుంది, వేళ ఇప్పుడు చెప్తున్నారు మాకు,
1: ఈరోజు వర్షం పడుతుందండి.
2: అవునవును, మధ్యాహ్నం ఎండగా ఉందమ్మా, 2 గంటలు అలా ప్రయాణం, 12 వెళ్ళాను.
1: అవునా,
2: మంచి ఎండగా ఉంది అప్పుడు.
1: వెంకటరెడ్డి గారు, మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగామండి, విన్నారా?
2: వింటున్నదమ్మా. ఏంటది, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆలోచించిన ఆలోచనగా అందట్లేదు, ఒకసారి అడిగమ్మా.
0: స్నానం చేస్తే తడవదు, పొయ్యిలో వేసినా కాదు.
2: స్నానం చేస్తే తడవదు, నెక్స్ట్
0: పొయ్యిలో వేసినా కూడా కాలదు.
2: అమ్మో, పొయ్యిలో నిజంగా చాలా మంచిది తీసుకొచ్చారమ్మా మీరు, ఎప్పుడో విన్నాం కానీ మాకు గుర్తుండదమ్మా. నిజంగా బాగుందా, మాకు వచ్చింది చాలా బాగుంది, సంతోషం.
0: థ్యాంక్ యూ అండి. మరి ఏమన్నా హింట్ కావాలా?
2: ఇస్తే ఇవ్వమ్మా, ఇస్తే ఇవ్వు. ఇటు
0: అది రోజు మనతోనే ఉంటుంది.
2: రోజు మనతో ఉంటుందా? నువ్వు సహకరిందా ఉన్నా నాకు చూసావా, ఏదైనా కొంచెం జనరల్ గా ఆలోచించి శక్తి ఉండాలమ్మా. ఇంటి కూడా ఇచ్చాను, రోజు మనతోనే ఉంటదట్లోకి ఇప్పటి కొంతమంది ఎవరైనా చెప్పేస్తారు. నేను చెప్పలేనందుకు ఏమనుకోవద్దమ్మా గాయత్రి సౌమ్యలు.
0: పర్వాలేదండి, మరి ఇవాళ ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: నాకు చాలా ఇష్టమైన పాట అమ్మా, సంగీతం కంటే చాలా అద్భుతంగా ఉంటది ఈ పాట.
0: చెప్పండి.
2: అది ప్రళయం చిత్రం అన్నమాట, ప్రళయం అదృశ్య దీపక రచన పాట ఇది. ప్రళయంలో
0: ప్రళయంలో
2: విరిసిన ప్రకృతి దర్హాసములు, సిరిసిరి వెన్నెల మధుమాసములు, సరిగమ స్వర మేళనం, జీవితం నవరస సుర కేళనం శాశ్వతం. ఈ పాట కావాలమ్మా.
1: ఓకేనండి, మరి ఈరోజు హాయ్ చెప్పాలనుకుంటున్నారు?
2: ఏదమ్మా,
1: ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: తప్పనిసరిగా అమ్మా, ఈ పాట ఉంది కదమ్మా, అంటే 2 ప్రళయాలు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను. అంతే,
1: చూసి వేస్తామండి.
2: అదే అదే, మొన్న వేసారమ్మా, 2 సార్లు అడిగాను నేను, మా చేత వేసారు. తప్పనిసరిగా మీరు ఇదే పాట ఇవ్వాల్సింది కోరుకుంటూ, మా గాయత్రి సౌమ్యులను అభినందిస్తూ, శుభాశీస్సులు అందిస్తూ, ఈ పాటను మా మిత్రుడు బండారు త్రిమూర్తుల గుప్తా గారికి, మరి అలాగే శాసగిరిరావు గారికి, బుడ్డడి జగన్నాథ్ మాస్టర్కి, మాణిక్యాలరావు గారికి, పిన్ని బాబాయ్ గారికి, మస్తాన్ బాషా గారికి, బ్రహ్మయ్య గారికి,

0: చాలా మంది విష్ణు ఎఫ్ఎం వింటూ సరదా సరదాకి మంచి పాటలు కోరుతున్న వీరందరికీ వింటున్న వారికి కూడా వినిపించాలని కోరుకుంటూ మిమ్మల్ని మరొకసారి అభినందిస్తున్నానమ్మా సౌమ్య మరియు గాయత్రులు.
1: థ్యాంక్ యూ అండి.
0: ఇంకో మాట అమ్మాయి, అమ్మా మీ ఇద్దరు మాటలు ఏం తెలుసులేదమ్మా, ఒకసారి మీ ఇద్దరు విడివిడిగా నాతో పలకరించండి.
2: వెంకటరెడ్డి గారు, నేను సౌమ్యనండి.
0: సౌమ్య, నువ్వు సౌమ్య? సౌమ్య సంతోషం.
1: నేను గాయత్రి అండి.
0: గాయత్రి చాలా చాలా అభినందనలు. నిజంగా మీ ఇద్దరు వయసులు చాలా దగ్గరగా ఉన్నాయి. కొంచెం కనిపెడతాం కష్టమే, అయినా కనిపెడతాం మేము ముందు ముందు. చాలా సంతోషం అడిగినట్టునే మీ ఇద్దరు కూడా నన్ను పలకరించినందుకు ధన్యవాదాలు తెలుస్తానమ్మా.
2: మరి పొడుపు కథ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తామండి, వినండి.
0: తప్పనిసరిగా వింటానమ్మా. ధన్యవాదమ్మలా అమ్మా. అలాగే అమ్మా,
2: మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ని డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి.
2: హలో మేడం గారు. గుడ్ ఈవినింగ్ మేడం గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం గారు, అశోక్ మేడం, మార్కాపురం.
0: పేరేంటండి?
2: మేడం, నా పేరు అశోక్ మేడం, మార్కాపురం. మాది
1: అశోక్ అండి.
2: అశోక్.
1: అశోక్ గారు ఎలా ఉన్నారు?
2: మేడం బాగున్నాం మేడం.
0: మరి ఈ రోజు ఒక పొడుపు కథ అడిగామండి, విన్నారా?
2: విన్నాను మేడం గారు. మామూలుగా తాలు కలవనప్పుడు మేడం పొడుపు కథ చెప్పడానికి మెసేజ్ ద్వారా పంపించినా బాగుండేది అనిపిస్తుంది మేడం. అంటే మాకు అది కరెక్ట్ అయినా కాకపోయినా పొడుపు అది క్విజ్ టైంలో పాల్గొనాలని ఇంట్రెస్ట్ మేడం.
0: అవునా అండి?
1: తప్పకుండా, ఒకవేళ ఛాన్స్ ఉంటే చూస్తామండి
2: మేడం.
0: అలాంటి ఛాన్స్ ఏమైనా దొరికితే నిజంగా మేము కూడా ట్రై చేస్తామండి.
2: వీలైతే వాట్సాప్ పెట్టండి మేడం, అంటే ఆన్సర్స్ వరకు.
0: అంటే క్వశ్చన్ అడిగేది మీతో మాట్లాడడానికి కదా, సో అందుకని చెప్పి వాట్సాప్ లో ఇవేమి వాడట్లేదు.
2: అంటే నా ఒక్కడి క్వశ్చన్ కాదు, కాకపోతే అలా అనిపిస్తుంది అంటున్నాను అనమాట. ఏంటంటే అంటే ఆన్సర్ తెలిసి ఉండొచ్చు కదా, ఆ కాల్ చదవకపోయినా అందుకని.
0: తప్పకుండా అండి.
2: ఓకే మేడం గారు, దీనికి ఆన్సర్ వచ్చేసి మేడం
1: చెప్పండి.
2: ఒకటి వచ్చేసి వాయిస్ అనుకుంటున్నాను మేడం, మన గొంతు. రెండోది వచ్చేసి మన కంటి చూపు అనుకుంటున్నాను మేడం.
1: బానే ఉంది, కానీ మరి దీనికి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తామండి.
2: ఓకే మేడం గారు.
0: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
2: అంటే మన గొంతు మనతోనే ఉంటుంది కదా మేడం గారు, అది వాటర్ వేసినా తడవదు కదా.
0: అంటే పొడుపు కదా, పొడుపు కదా అంతా ఒకటేనండి.
2: ఓకే ఓకే మేడం గారు. సాంగ్ వచ్చేసి మేడం ప్రిపేర్ అవ్వలేదు మేడం, ఏదైనా మంచి సాంగ్ మీరు ప్లే చేయండి మేడం, లేటెస్ట్ సాంగ్.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: బిజినెస్ అందరికీ హాయ్ మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: జిల్లా ఆస్పరి మండలం తంగడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు నేను చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
1: వర్షం కోసం ఎదురు చూస్తున్నాం మేడం, కొద్దిగా బాధల్లో కూడా ఉన్నాం మేడం. వర్షం కూడా అందరు రావాలని, వర్ణజోడు కర్ణించాలని.
0: తప్పకుండా అండి, మాకు ఇక్కడ ఫుల్ గా వాన పడుతుంది.
1: అదే మాకు పంపియండి మేడం.
0: తప్పకుండా అండి.
1: అవును మేడం, వర్ణజోడు కోసం ఎదురు చూస్తున్నాము.
2: మీకు కూడా తప్పకుండా వర్షం వచ్చేస్తుందండి ఈ రోజు.
1: సంతోషం మేడం, మంచి మాట చెప్పారు. ముఖ్యంగా మీకు, స్టాఫ్ అందరికి కూడా, విజయ మేడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కథానికి కూడా రోజు వింటున్నా మేడం, బాగుంది.
2: అవునా అండి?
1: మీ పొడుపు కథకి నాలుక అని అనుకుంటాను మేడం. లాస్ట్ వింటాను మేడం జవాబు.
0: నాలుక నీళ్ళలో వేస్తే తడుస్తుంది కదండి.
1: ఏమో అనుకుంటాను మేడం, అంతే. సరేనండి మేడం, లాస్ట్ వింటాను మేడం. మేడం పౌర్ణమి మేడం సినిమా పేరు.
0: పౌర్ణమి అండి?
1: అవును మేడం.
0: ఓకే అండి, మరి ఆ మూవీ నుంచి ఏం సాంగ్ కావాలి?
1: ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది, ఇచ్చే నీ మనసు పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా కుటుంబ సభ్యుల కోసం, మా ఫ్రెండ్ సర్దార్ గారి కోసము, బ్రహ్మయ్య గారి కోసం మేడం, వింటున్న అందరి కోసం, మీకోసం మేడం.
0: ఓకే అండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ ఈ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సో లిసనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం, స్వామి మేడంకి, గాయత్రి మేడం గారికి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
2: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా?
2: మేము చాలా చాలా బాగున్నామండి. మరి అక్కడ వాతావరణం ఎలా ఉంది?
1: కొంచెం చల్లగా ఉంది మేడం. మధ్యాహ్నం ఎండ కాసింది, చినుకులు కూడా కొంచెం మండి సన్నయ్యా.
2: అవునా?
1: కొంచెం చల్లగా గాలి తోలుతుంది.
0: ఓకే అండి. మరి వాళ్ళ క్వశ్చన్ వినేశారా?
1: విన్నాను మేడం. ఆన్సర్ వచ్చేసి నీడ.
2: ఓకేనండి. మరి మేము ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాము, వినండి అప్పుడు.
1: పాట వచ్చేసి, సినిమా పేరు వచ్చి సంఘర్షణ్ మేడం.
0: సంఘర్షణ్ మూవీ నుంచి.
1: సన్నజాజి పందిర్ కింద మెల్ల మెల్లగా అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా మిత్రుడు బండారు తిరుమూర్తులు గుప్తా గారికి, మా భామర్ది సోమనాథం జనార్దన్ గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బిగమ్మయ్య గారికి మేడం.
2: ఓకేనండి.
0: మరి మీరు అడిగిన అందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజ్నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

సల్లజాజి పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరి పోయా వంటి పాములుంటాయి. బామే వచ్చి నిన్ను చూసి తోక ఎత్తి నిలబడిపోయి.

0: లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు, హృదయపూర్వక నమస్కారాలు. చేస్తున్నారు నమస్కారం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్లన్న మేడం గారు, నా పేరు స్థానప గ్రామం అనంతపురం డిస్ట్రిక్ట్ మేడం గారు.
0: మీ పేరేంటండి?
1: పుల్లన్న మేడం గారు.
0: పుల్లన్న గారు ఎలా ఉన్నారు?

0: బాగున్నాం మేడం. ఆరోగ్యం, మీరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కోరుకుంటున్నాను మేడం గారు.
1: తప్పకుండా అండి, థ్యాంక్ యూ.
0: బాగా వినిపిస్తుందా మేడం గారు?
1: ఏంటండి,
0: బాగా వినిపిస్తుందా?
1: ఆ వినిపిస్తుందండి, చెప్పండి.
0: అదే వాతావరణం సరిగ్గా లేక.
1: మరి ఇవాళ క్వశ్చన్ విన్నారా?
0: విన్నాను మేడం గారు, అది రోజు కన్ఫ్యూజ్ గా ఉంది. కానీ ఆన్సర్ మీరే చెప్పండి. ఇప్పుడు రెండు రంగులుగా ఉంది కదా.
1: అంటే స్నానం చేస్తే తడవదు, పొయ్యిలో వేసినా కాలదు, ఈ రెండిటికి కలిపి ఒకటే ఆన్సర్ అండి.
0: నేను ప్లాస్టిక్ కవర్ అనుకుంటాను మేడం గారు.
1: ప్లాస్టిక్ కవర్, ఓకే అండి. మరి దీనికి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: స్వరాజ్యం మేడం గారు చిత్రం పేరు.
1: స్వరాజ్యం నుంచి ఏ సాంగ్ కావాలండి?
0: చల్లన మనసు ఎవరికి ఉన్నది.
1: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
0: పూల గారికి, భాషా గారికి మేడం గారు.
2: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: నన్న స్వచ్ఛమైన మనసులు మాకున్నవి మంచిని పేమించి తెంచు మనుగడమాది.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం.
2: హలో అండి.
3: నమస్తే మేడం, బాగున్నారా మేడం?
2: నమస్తే అండి, బాగున్నాను. మీరు
3: నాగర్కొండ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
1: నాగశెట్టి గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నాను మేడం.
1: మరి ఈరోజు ఒక పొడుపు కథ అడిగాం, విన్నారా?
3: విన్నాను మేడం.
2: దానికి ఆన్సర్ ఏమై ఉంటుంది అంటారు?
3: నీడనే కరెక్ట్ మేడం.
2: నీడనా అండి?
3: నీడ వస్తుంది, కోడి గుడ్డు కూడా వస్తుందా మేడం?
2: ఏంటండి?
3: కోడి గుడ్డు మేడం.
2: ఓకే అండి, మరి దీనికి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాము.
3: మంచిది మేడం, మంచిది మేడం.
1: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
3: గుండమ్మ కథ మేడం.
2: గుండమ్మ కథ నుంచి
3: ఏదైనా మంచి పాట అండి మేడం.
2: ఓకే అండి.
1: మీరు అడిగినట్టే మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లేసెస్ ఇస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజనర్స్, మరి ఈరోజైతే మనం మంచి మంచి కబుర్లు చెప్పేసుకున్నాం, ఇంకా మంచి మంచి సాంగ్స్ వినేసాం కదండి. మరి మన మస్త్ టైంపాస్ లైవ్ అయితే ఎండ్ అయిపోయే టైంకి వచ్చిందండి. మరి నేను మీకు రెండు పొడుపు కథకి ఆన్సర్స్ చెప్తానన్నాను కదా. స్నానం చేస్తే తడవదు, కానీ పొయ్యిలో వేసినా సరే కాలదు. దానికి ఆన్సర్ ఏంటంటే నీడండి. మరి దానికి ఆన్సర్ చెప్పిన వాళ్ళు శంకరయ్య గారు, ఇంకా నాగశెట్టి గారు. మళ్ళీ ప్రసారమయ్యే మస్ట్ టైంపాస్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.
1: సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే గాయత్రి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124.

0: జై హింద్ సార్.
1: పెళ్ళైపోయిందని విన్నాను, కనీసం చెప్పలేదు.
0: నాకు కూడా తెలియదు సార్.
1: విశ్రామ్ ఆఫీసర్, అమ్మాయి పేరు
0: సీతామహాలక్ష్మి సార్.

ఓయ్ రామ్, మీకు విషయం తెలుసా? నాతో పాటు మన పెరడు కూడా మీ మీద బెంగ పెట్టుకుంది. పూలు పూయడమే మానేశాయి. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడం మానేశాయి. ఈసారి ఇంటికొచ్చేప్పుడు నా కోసం వాటిని తెస్తారా?

0: డియర్ రామ్, నిన్న మన పక్కింటావేడా మనం మొదటిసారి ఎలా కలిశామని అడిగింది.
1: కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే
0: ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది.
1: దానర్థమేంటో నువ్వు తప్ప ఎవ్వరూ చెప్పలేరు.
2: కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం.
1: ఇంకో విషయం, నిన్న రాత్రి కలొచ్చింది. కల్లో నీకు 60 ఏళ్ళు, ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నావు. ఏం కావాలన్నా సీతా సీతా అని పిలుస్తున్నావు. అంతలో తెల్లారింది. పక్కన చూస్తే నువ్వు లేవు. ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: ఏ పిల్లా, అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు.
2: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
1: ఎవడి డప్పుడు కొట్టండి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నామిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విషయం 90.4 ద విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ యువర్ రాజా మాంజా. వెల్కమ్ టు థీమ్ మార్. మరి ఈ రోజు మన థీమ్ మార్ లో తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్ అయితే వినడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. మరి మీరు కూడా వినాలనుకుంటున్నారా? లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
1: After a short break, welcome back to Teen Mar. Mar, ee roju man Teen Mar lo vinboye first song aithe Telugu song andi.

అడి విశేష్ మరియు మీనాక్షి గారు నటించిన హిట్ 2 మూవీలోని మరి ఈ రాగాలకి కృష్ణకాంత్ గారి లిరిక్స్ అందించగా ఎంఎం శ్రీలెక్క గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ మరియు రమ్య బెహరా పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. ఎంజాయ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఓకే లిజనర్స్, మరో ప్రతి సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదండి. మరి మన తీన్ మరలు వినబోయే నెక్స్ట్ సాంగ్ అయితే తమిళ్ సాంగ్ అండి. మరి ఆ సాంగ్ అయితే రెడీగా ఉంది లిజనర్స్, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: మంజల్ విడా, మన కొంజల్ విడా, பந்தல் விழா, மலர் சிந்தல் விழா, இசையார வாரங்களா இரு நெஞ்சங்கள் கூடும் விழா. கல்யாணம் கல்யாணமே, தங்க மீனாட்சி கல்யாணமே.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: ఓకే లిజనర్స్, మరో ప్రతి సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి. మరి మన తీన్ మరి నెక్స్ట్ సాంగ్ అయితే తెలుగు సాంగ్ అని ధనుష్ మరియు నాగార్జున గారు నటించగా కుబేరా మూవీ పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా. మరి ఈ రాగాలకి భాస్కర్ భట్ల గారి లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ధనుష్ గారు పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది లిజనర్స్. ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, మరి ప్రతి సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదండి, పద్మ నెక్స్ట్ సాంగ్ అయితే తమిళ సాంగ్ అయితే రెడీగా ఉంది లిజనర్స్, లిజనిట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళల 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: ఓకే లిజనర్స్, మరి ఇప్పుడైతే సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మన తీన్ మరలు వినబోయింది. నెక్స్ట్ సాంగ్ అయితే హిందీ సాంగ్ అండి. కార్తిక్ ఆర్యన్ మరి కృతి సన్ నటించిన లుకా చుపి మూవీలో దునియా సాంగ్ ని కునల్ వర్మ గారు లిరిక్స్ అందించగా అభిజిత్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అఖిల్ మరియు దుబాన్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే రెడీగా లిజనర్స్ లిజన్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.
3: ఓకే లిజనర్స్, మరి ప్రతి సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి. మరి మన తీన్ మరి వినబడి నెక్స్ట్ సాంగ్ అయితే తెలుగు సాంగ్ అండి. దిల్కల్ శర్మ మరియు మీనాక్షి గారు నటించిన లక్కీ భాస్కర్ మూవీలోని శ్రీమతి గారి సాంగ్ కి శ్రీమతి గారి లిరిక్స్ అందించగా ప్రకాష్ కుమార్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. విశాల్ గారు మరియు మోహన్ గారు పాడి ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, మరో ప్రతి సూపర్ హిట్ తెలుగు సంగీతం విన్నారు కదండి. మరి మన 3 నెక్స్ట్ సంగీతం తమిళ సంగీతం. మరో సంగీతం రెడీగా ఉంది లిజనర్స్, లిసన్ చేయండి, ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: ఓకే లిజనర్స్, మరి ప్రతి సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదండి. మరి మన తిన్ మరి నెక్స్ట్ సాంగ్ అయితే హిందీ సాంగ్ అండి. వరుణ్ ధవన్ మరియు శ్రద్ధ కపూర్ నటించిన డిస్నేస్ ABCD2 మూవీలోని సన్సాతియా సాంగ్ కి ప్రియా గారి లిరిక్స్ అందించక సచిన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ప్రియా మరియు దివ్య గారు పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది లిజనర్స్. ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఓకే లిజనర్స్, మరపతే సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మన తిన్ మరల దింపే ఆఖరి సాంగ్ తెలుగు సాంగ్. వరుణ్ తేజ్ మరియు సాయి పల్లవి గారు నటించిన ఫిదా మూవీలోని మరి ఈ రాగాలకి చైతన్య గారు లిరిక్స్ అందించగా శక్తికాంత్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. హేమచంద్ర గారు పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: gede kesehia Cyclone.
1: ఓకే లిజనర్స్, మరి ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నాం కదండి. మరి ఈరోజు మన తీన్ మార్లో హిందీ, తెలుగు, తమిళ్ సాంగ్స్ అయితే విన్నాం కదండి. మరి ఇలానే మరలా ప్రసారమైన తీన్ మార్లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్తో కలుద్దాం. అప్పటిదాకా వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే మాన్సా.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.